ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1947 వైశాఖ మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 8వ తారీఖు శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:06. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుందాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. కామాక్షి అంటే కంచిలో కొలువై ఉండే దేవత. సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి ఆమె రెండు కళ్ళు. శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఈ ప్రదేశంలోనే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని తాకినప్పుడు ఆమె నాభి ఇక్కడ పడిందట. ఈ ఆలయాన్ని భూమికి లేదా తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా కూడా భావిస్తారు. అసుర భండాసురుని సంహరించడం కోసం జన్మించిన తర్వాత దేవి కన్యాస్వరూపం ధరించి ఇక్కడ ఆసీనురాలైందని చెబుతారు. ఇక అమ్మవారి ఈ విగ్రహం స్వయంభూ, అంటే అది సృష్టించబడకుండా ఆవిర్భవించిందని చెబుతారు. ఈ ఆలయంలో కామాక్షిదేవికి స్థూల, సూక్ష్మ, శూన్య అనే మూడు స్వరూపాలున్నాయని చెబుతారు. కంచి కామాక్షి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:17 దాటి 28 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. కామాక్షిదేవి శివుణ్ణి పూజించడం కోసం కంచిలో మట్టి విగ్రహాన్ని సృష్టిస్తుంది. ఆమె పూజను పరీక్షించడానికి శివుడు ఉధృతమైన పోటు ఉన్న కంబానదిగా అవతరిస్తాడు.

కాని ఆ దేవి ఆ మట్టి విగ్రహాన్ని ఆ పోటుకు కొట్టుకుపోనివ్వదు. ఆమె దాన్ని తన చేతులతో గట్టిగా పట్టుకుని రక్షిస్తూ ఉంటుంది. ఆమె పంచకాగ్నితో చుట్టుబడిన సూది మొనపై నిల్చొని ప్రార్థిస్తుంది శివుణ్ణి. ఆమె పూజకు శివుడు సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కంచిలో అనేక శివాలయాలున్నప్పటికీ అమ్మవారి గర్భగుడి ఉన్న ఏకైక ఆలయం శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం మాత్రమే. ఈ ఆలయం చుట్టూ అష్టశక్తి దేవతలు కూడా కొలువై ఉంటాయి. ఆలయంలో బంగారంతో చేసిన కామాక్షిదేవి నిలువెత్తు విగ్రహం ఉండేదట. అందుకే కంచిలో అమ్మవారిని బంగారు కామాక్షి అని పిలుస్తారు. కామాక్షి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:29 దాటి 15 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. కామాక్షి ఆలయం చుట్టూ శివ వైష్ణవులు కొలువై ఉంటారు. ఒకవైపున శివాలయాలు, మరోవైపున విష్ణు ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి భక్తులకి. కామాక్షిదేవి యొక్క ప్రధాన గర్భాలయాన్ని గాయత్రి మండపం అని పిలుస్తూ ఉంటారు. అక్కడ కామాక్షిదేవి పద్మములు పోలిన పద్మాసన భంగిమలో ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె ఆసనం పంచబ్రహ్మాసనం. కామాక్షిదేవి తన 4 చేతుల్లో చెరకు, ధనస్సును, పద్మాన్ని, అలాగే పాశ అంగుష అనే దివ్య చక్రాలను ధరించి కనిపిస్తూ ఉంటుంది. ఆమె నుదుటిపై చంద్రాపెరై అంటే చంద్రుని వంటి నిర్మాణం మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ప్రకాశవంతమైన రూపం. కామాక్షిదేవి దర్శనం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది. కంచిలో గర్భగుడిలో ఒక వెండి స్తంభం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్తంభానికి నాభిని సూచించే ఒక రంధ్రం కూడా ఉంటుంది. అక్కడ సంతానం లేని దంపతులు తమకు పిల్లలు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారట. కంచి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:42 దాటి 25 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో కంచి కామాక్షి ఆలయంలో గర్భగుడిలోని 4 గోడలు 4 వేదాలకు ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి, మరియు గాయత్రి మండపంలోని 24 స్తంభాలు గాయత్రి ఛందస్సులోని 24 అక్షరాలకు ప్రతీకగా ఉంటాయట. ప్రధాన విగ్రహ

దానికి ఎడమ వైపున ఆరుప లక్ష్మి మరియు వరాహిని అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు. విగ్రహానికి కుడివైపున విష్ణువు అలాగే స్వరూప లక్ష్మి ఉంటారు. ప్రధాన గర్భగుడిలోకి దారితీసే ద్వారం పేరు బిల్వద్వార్ అని పేరు. గర్భగుడిలో పూజ చేసి ఆరుప లక్ష్మికి కుంకుమను సమర్పిస్తూ ఉంటారు. అలాగే కొంత కుంకుమను ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో. కంచి కామాక్షి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

కార్యక్రమాలు అంటే శివకామాక్షుల వివాహం ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. ఈ వివాహం, ఈ కళ్యాణోత్సవం అనేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే ఫాల్గుణ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. పెళ్లికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, పెళ్లి చేసుకుని ఉన్న నవదంపతులు ఈ కళ్యాణాన్ని దర్శించుకుంటూ ఉంటారట ఎక్కువగా. అలాగే అదే రోజున కామాక్షి అమ్మవారిని పడవలో ఊరేగించే సేవ కూడా ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు ఈ ఆలయంలో. అలాగే భారతదేశంలోని ఇతర దేవాలయాలలో మాదిరిగానే కంచిలో కూడా శారదా నవరాత్రి మరియు చైత్రమాస పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారట కంచిలో. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:52 దాటి 58 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. కంచిలో ప్రత్యేక పండుగలు, కామాక్షి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు లేకపోతే ప్రత్యేక కార్యక్రమాలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:56 దాటి 14 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కంచి కామాక్షి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆలయంలో జరుగుకునే ప్రత్యేక ఉత్సవాలు, అభిషేకాలు, పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక వేడుకలు జరుపుతూ ఉంటారు కంచిలో. అలాగే బ్రహ్మోత్సవాన్ని మాఘమాసంలో, అంటే జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో జరుపుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రతి ఉదయం మరియు సాయంత్రం వేళ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. 4వ రోజున కామాక్షిదేవి బంగారు సింహాసనంపై, 9వ రోజున వెండి రథంపై ఊరేగుతూ ఉంటుంది. ఆ తర్వాత చివర లేదా 10వ రోజున, అది కూడా పౌర్ణమి రోజున, భక్తులందరూ మరియు అమ్మవారు ఆలయ కోనేరులో పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటారు. చైత్రమాసం 1వ రోజున కామాక్షి అమ్మవారు బంగారు రథంలో ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు 4 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో. నవరాత్రి, శంకర జయంతి, ఆది వసంత ఉత్సవం మరియు ఐపస్సిపురం అనే ప్రత్యేక పండుగ ఈ ఆలయంలో జరుపుకుంటూ ఉంటారు. మరి ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని విశేషాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కంచి కామాక్షి ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగోర్ జయంతి రోజైనా 9వ తేదీ ఈరోజు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్, వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్, వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్, వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్, వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపైన ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. మూడు దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రత వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ, మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు
ఎంతో

0: సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ద విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నట్లుగా డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జయింట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈ శీర్షికన కార్పల్ టనల్ సిండ్రోమ్, ఈ అంశం గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కార్పల్ టనల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి ఇచ్చేసారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని అప్పుడప్పుడు వింటుంటాను డాక్టర్ గారు, అసలు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఏ రకమైన ఇబ్బంది కలగజేస్తుంది?
1: ఈ కార్పల్ టనల్ అంటే అండి మనకి రిస్ట్ జాయింట్ చేతి మణికట్టు దగ్గర మనకి ఆ ఎముకల పై నుంచి మీడియన్ నర్వ్ అని ఒకటి మనకి వేళ్ల వైపు వెళ్తూ ఉంటుంది.
0: చేతి మణికట్టు నుంచి పైకి
1: వెళ్తూ ఉంటుంది వేళ్ల వైపు. సో ఈ మీడియన్ నర్వ్ అన్నది మనకి వేళ్లకి సెన్సేషన్స్ అవి మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రొఫెషన్స్ లైక్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ చేతి పని వాళ్ళు అంటే చేతి మీద ప్రెషర్ పడి వృత్తులు అలాంటివి అక్కడ ప్రెస్ అయినప్పుడు, లేకపోతే షుగర్ పేషెంట్స్ లో గానీ థైరాయిడ్ పేషెంట్స్ లో గానీ ఒక్కొక్కసారి కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెన్సీలో కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అన్నది మనకి చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అది డెలివరీ అవ్వగానే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ లోను అట్లాగా, తర్వాత థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ లో కూడా ఆ చుట్టుపక్కల కొంచెము మార్పుల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడి ఆ సెన్సేషన్స్ తిమ్మిరి రావడం గానీ మనకి వేళ్లలో తిమ్మిరి, తర్వాత పట్టు తప్పడం, కొంచెం అంటే గ్రిప్ తగ్గిపోవడం అలాంటివి మనకి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనం గుర్తించాలి.
0: డాక్టర్ గారు, చేతి వృత్తులు పనిచేసే వాళ్ళు అంటే మనం చూస్తుంటాము పట్టు పరిశ్రమలో, ఈ పోచంపల్లి అటువైపు ప్రాంతాల్లో ఎక్కువగా చేతి వృత్తి పనులు చేస్తుంటారు. అలాగే నిత్యం చేతితో పనిచేసి ఎక్కువ స్ట్రెయిన్ పడే వాళ్ళకు కూడా ఇది వచ్చే సమస్య ఉందంటారు.
1: అవునండి, వీళ్లతో పాటు ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువ టైపింగ్ చేసే వాళ్ళకి, మౌస్ తో పనిచేసే వాళ్ళకి కూడా ఇది చాలా కామన్ గా మనకు కనబడుతూ ఉంటుంది.
0: అంటే శక్తికి మించి అరచేతి పైన ప్రెషర్ పడ్డప్పుడు ఇది ప్రకటితమయ్యే అవకాశం ఉందంట.
1: అవునండి.
0: లక్షణాలు మీరన్నట్టు తిమ్మిరి రేడియేటింగ్ పెయినే కాకుండా గ్రిప్ పట్టుకొని ఏదైనా వస్తువుని పట్టుకొని

0: చెప్పేటప్పుడు చేసేటప్పుడు కూడా సహజంగా ఉండాల్సిన శక్తి ఉండకుండా జారిపోయే ప్రమాదం ఉందంటారా?
1: అవునండి, అవును. ఇది అంటే ఇనీషియల్ గా అయితే మనకి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు భాగంలో మటుకే మనకి తిమ్మిరి గాని మంటల్లాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రాను రాను అది నిర్లక్ష్యం చేసినప్పుడు అది కంప్లీట్ వీక్నెస్, అంటే చెయ్యి పట్టు అసలు కంప్లీట్ గా ఏ వస్తువు పట్టుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
0: చూడడానికి అరిచేతిలో ఉన్న చిన్న సమస్య అనిపిస్తుందా, నిత్య జీవితంలో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది.
1: అవునండి,
0: చాలా మంది చేతికి సమస్య రాగానే మెడలో ఏదో నరాలు ఒత్తుకుపోయాయి అని అంటుంటారు. మెడలో ఒత్తుకుపోయే నరాలకి అరచేతి మట్టుకే ఉండే సమస్యకి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటారు?
1: కరెక్ట్ అండి. అంటే స్పాండిలైటిస్ లో కూడా మనకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు. అది డిస్క్ ఒత్తిడి పడినప్పుడు, ఆ నరం మీద ప్రెస్ అయినప్పుడు మనకి వేళ్ల దాకా కూడా వస్తూ ఉండవచ్చు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, కార్పల్ టనల్ సిండ్రోమ్ జనరల్ గా మనకి భుజం గాని మోచేతి వరకు కాని ఉండదు, ఓన్లీ రిస్ట్ నుంచి వేళ్ల వరకే ఉంటుంది.
0: మణికట్టు నుంచి
1: వేళ్ల వరకే ఉంటుంది అది. సో అక్కడ తర్వాత ఏదైనా పని చేసినప్పుడే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నైట్ చాలా పెయిన్, రాత్రిపూట మనకి ఈ చేతులు నొప్పి వల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యేంత పరిస్థితి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లో మనకి కనబడుతూ ఉంటుంది.
0: దీన్ని నిర్ధారించడానికి ఏదైనా పరీక్షలు ఉన్నాయంటారా? మామూలుగా ఇనీషియల్ గా ఏదో చేయి నొప్పు అని అనుకుంటుంటారు, నిర్లక్ష్యం చేసే కొద్దు అది కంటిన్యూస్ గా ఎన్ని రోజులు అలా నొప్పి కంటిన్యూస్ గా ఉంటే ఖచ్చితంగా ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉండొచ్చు అని అనుమానపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు.
1: పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు క్లినికల్ గా వాళ్ళని పరీక్షించి ఫెయిలెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాము, రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అని కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. వాటి వల్ల మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ మనం నిర్ధారించవచ్చు. ఫెయిలెన్స్ టెస్ట్ అంటే ఏం లేదండి, పేషెంట్ నమస్కారం స్టైల్లో, అంటే నమస్కారం పెడుతున్నట్టుగానే ఒక నిమిషం పాటు చేతుల్ని అలా ఉంచినప్పుడు దాన్ని రివర్స్ ఫెయిల్ అని అంటారు. నమస్కారం అంటే మనం ఇండియన్ స్టైల్లో నమస్కారం చేస్తాం కదండి, దాన్ని రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిమిషం దాకా ఉన్నప్పుడు, ఒకవేళ ఆల్రెడీ మీడియా అన్నారు అక్కడ దాని మీద ప్రెషర్ పడుతూ ఉన్నప్పుడు వేళ్లంతా కూడా తిమ్మిరిలాగా వచ్చేస్తాయి. ఇది రివర్స్ ఫెయిల్ అంటే నమస్కారంకి కొంచెం ఆపోజిట్ గా, అంటే మణికట్టు పైకి అనకుండా కిందికి బెండ్ చేసినప్పుడు దాన్ని ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. ఈ రెండు టెస్టుల ద్వారా మనకి మీడియా నర్వ్ ఒక ప్రెషర్ అక్కడ పడుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది.
0: ఇలా కాకుండా ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయి?
1: ఇవేమో క్లినికల్ టెస్ట్ అండి. మనం పేషెంట్ కి డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా కూడా మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాం అన్నమాట. ఆ నర్వ్ కండక్షన్ స్టడీ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ మనం రికార్డ్ చేస్తారన్నమాట. అంటే పైనుంచి ఒక చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ లైట్ పంపించి కింద రికార్డ్ చేస్తారు, ఆ నర్వ్ ఏమైనా ప్రెషర్ పడుతుందా అన్నది మనకి ఆ టెస్ట్ లో తెలుస్తుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. దాని ద్వారా 100% మనకి డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. డాప్లర్ కూడా యాక్చువల్ గా అంటే లోకల్, ఇది కాకుండా కూడా మనకి లోకల్ గా హై రిజల్యూషన్ డాప్లర్ టెస్ట్ అని ఉంటుందండి. దాంట్లో కూడా మనకి ఆ మీడియం నర్వ్ ఏమైనా వాపు ఉన్నదా, లేకపోతే చుట్టుపక్కల ఏమన్నా దాని మీద ప్రెషర్ పడుతున్నాయి అన్నది మనకి డాప్లర్ కూడా తెలుస్తుందండి.
0: స్కాన్స్ ఏమైనా అవసరం పడతాయి డాక్టర్ గారు దీనికి?
1: స్కాన్స్ అండి, జనరల్ గా ఫ్రాక్చర్స్ తోనైతే మనం ఎక్స్రే ద్వారా మనం దాన్ని చూడొచ్చు. బట్ ఇవన్నీ కూడా ఓన్లీ సప్లిమెంటరీ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. అంటే మనం ఒక అనుమానం వచ్చినప్పుడు వేరే టెస్టులు చేసినప్పుడు మనం అవి రెండు కలుపుకొని కొలాబరేట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది.
0: డాక్టర్ గారు, వైద్య పరంగా ఏ రకమైన చికిత్స ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ కి ఉందంటారు?
1: కార్పల్ టనల్ సిండ్రోమ్ లో అండి అంటే కొన్ని టాబ్లెట్స్ రూపంలో జనరల్ అండి షార్ట్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాము. లేదనుకోండి కొంచెం లోకల్ గా ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవి చాలా మటుకు రివర్స్ అవుతాయి. టెంపరీ కాజ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్ లో గానీ షుగర్ పేషెంట్స్ లో గానీ ఇలా ఇవ్వచ్చు. లేని పక్షంలో మనం నరు డీజనరేషన్ ఉంది కాబట్టి B12 టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఉపశమనం కలగవచ్చు మనకి. బట్ ఇది కంపల్సరీ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటేనండి సర్జరీ. ఈ సర్జరీ ఏంటంటే మణికట్టులో ఫ్లెక్సర్ రెటినాక్యులం అని ఒక భాగం ఉంటుంది, ఆ భాగం కింద నుంచి ఈ మీడియా నర్వ్ అని వెళుతూ ఉంటుంది. ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులం కింద ఈ మీడియా నర్వ్ ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులం ని మనం కట్ చేసి దీని మీద ప్రెషర్ రిలీజ్ చేయగానే కంప్లీట్ గా దాని నర్వ్ మీద ప్రెషర్ పోయి పేషెంట్ కి చాలా ఉపశమనం కదులుకుంది.
0: తొలినాళ్లలోనే ఈ సమస్యను గుర్తించినట్లయితే చికిత్స సులభతరమవుతుందా డాక్టర్ గారు?
1: అవునండి. సో ప్రతి ఒక్క నొప్పి కాళ్ళు వేళ్లు పట్టేసినాయి అనడము, లేకపోతే చిన్న చిన్న తిమ్మిర్లు వస్తున్నాయి, ఏదో చలికి వచ్చింది అనుకోకుండా వేళ్లలో తిమ్మిర్లు రావడం, లేకపోతే వీక్నెస్ మనకు కనిపించడం, ఆ కార్పల్ టనల్ సిండ్రోమ్ లాగా మనం అనుమానపడి గుర్తించి డాక్టర్ దగ్గరకు వెళ్లి అర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది.
0: అంటే సర్జరీతో సంబంధం లేకుండా ఫిజియోథెరపీ లేదంటే మెడికేషన్ తో కూడా తొలినాళ్లలో వెళ్ళినట్లయితే చికిత్స సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం,
1: సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇనీషియల్ స్టేజెస్ లో మనం గుర్తిస్తే మనం ఫిజియోథెరపీ, నైట్ స్ప్లింట్స్ అని అంటే చెయ్యి బెండ్ అవ్వకుండా మేము ఒక రకమైన స్ప్లింట్స్ ఉంటాయి బెల్ట్ తో, వాటి స్ప్లింట్స్ అంటారు, సపోర్ట్స్ ఇస్తాం అనమాట.
0: మామూలుగా చేతులు కాళ్ళు విరిగినప్పుడు స్ప్లింట్ చేస్తారు,
1: స్ప్లింట్ అలాంటివి ఒకటి. నైట్ స్ప్లింట్స్ అంటారు. జనరల్ గా నైటే మనం పెట్టుకుని పడుకుని ఆ డే అంతా కూడా పేషెంట్ కి చాలా హాయిగా ఉంటుంది.
0: అంటే రక్త ప్రసరణ సజావుగా సాగి,
1: అవునండి, నరువు మీద ఒత్తిడి పడకుండా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటాడు రెండో రోజు పేషెంట్.
0: డాక్టర్ గారు, ఈ నొప్పి అనగానే చాలా మంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. ఇలాంటి

0: సందర్భంలో ఏ రకమైన నష్టం జరుగుతుంది. తాత్కాలికంగా నొప్పితో ఉపశమనం అనిపించినప్పటికీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నిర్లక్ష్యానికి గురైపోయి తీవ్ర పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందంట.
1: అవునండి, పేషెంట్ నొప్పికి టాబ్లెట్స్ ఓవర్ ద అంటే మెడికల్ షాపుల్లో చెలవిడిగా కొనుక్కొని వాడడం చాలా డేంజరస్ అండి. మీకు టెంపరీగా ఆ నొప్పి తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది, కానీ దానికి ట్రీట్మెంట్ అది కాదు. సో మీరు మందులు వాడుతూ వెళ్తూ ఉంటారు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకి కడుపులో అల్సర్ రూపంలో కానీ లేకపోతే కిడ్నీ మీద ప్రభావం కానీ చూపించవచ్చు. సో ఇంకోటి అదే కాదు, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ముదిరి మందులు పనిచేయని పరిస్థితి వచ్చి ఆపరేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా మనకి రావచ్చు. కాబట్టి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనం ససేమిర అస్సలు వాడకూడదండి. సో ఏ చిన్న ప్రాబ్లం మనకి కనిపించినా కూడా డాక్టర్ దగ్గరికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అన్నది చాలా చాలా ముఖ్యం ఇలాంటి విషయాల్లో.
0: యోగా గానీ ఫిజియోథెరపీ గానీ ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో ఏదైనా ఉపకారిగా ఉంటుందా?
1: అవునండి, యోగా వల్ల కానీ అంటే వాళ్ళు యోగా టీచర్స్ మంచి ఎక్స్పీరియన్స్ యోగా టీచర్ పర్యవేక్షణలో, తర్వాత ఫిజియోథెరపీ కూడా. ఒక్కోసారి ఏంటంటే మనకి వేడి నీళ్ళు అంటే ఎస్పెషల్ చలికాలంలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఎస్పెషల్ లేడీస్ పొద్దునే లేచి చన్నీళ్ళలో పనిచేసే వాళ్ళకి వేడి నీళ్ళలో పెట్టినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. సో హీట్ థెరపీ కూడా ఫిజియోథెరపీలో ఒక భాగంగా మనం వాడుతూ ఉంటాము. సో ఫిజియోథెరపీలో ఈ యొక్క మెథడ్ వాడుతూ మనం ఎంతో రిలీఫ్ సాధించవచ్చు.
0: తాత్కాలిక రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ వాడే బదులు డాక్టర్ గారిని సంప్రదించే ముందు, ఉదాహరణకి రాత్రిపూట పెయిన్ ఎక్కువ వస్తున్నారు, ఆ టైంలో తెల్లవారితే కానీ డాక్టర్ గారిని కలిగే పరిస్థితి ఉండదు, అలాంటప్పుడు తాత్కాలిక ఉపశమనంగా ఏం చేయొచ్చు అంటారు టాబ్లెట్స్ బదులు?
1: టాబ్లెట్స్ బదులుగా అండి మనము ఒక రెస్ట్ స్ప్లింట్ అంటాం, అంటే ఒక స్ట్రెయిట్ అట్ట ముక్క లాంటిది తీసుకొని మనం ఫోర్ ఆర్మ్ నుంచి రిస్ట్ అంటే మణికట్టు అక్రాస్గా వేళ్లకి, అంటే రిస్ట్ అనేది మణికట్టు అనేది బెండ్ అవ్వకుండా స్ట్రెయిట్గా పెట్టేసి ఉంచితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. తర్వాత ఛాతీ మీద ఒక దిండు పెట్టుకుని చెయ్యి కూడా ఎత్తు అంటే కొంచెం హైట్లో పెట్టుకుంటే కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. సో టెంపరీగా ఈ మెథడ్స్ మనం ట్రై చేసి రెండో రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది. అలాగే హాట్ వాటర్లో కూడా మనం చెయ్యి అట్లా పెట్టినప్పుడు లోకల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ నరువు మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ మనకు వచ్చే సింప్టమ్స్ అన్ని కూడా చాలా రిలీఫ్ వస్తుంది.
0: టాబ్లెట్కి వెళ్లకుండా అప్పటి మంద మీరు చెప్పినట్టుగా తాత్కాలిక ఉపశమనం తీసుకుని మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు సూచించిన మేరకు ఆ చికిత్సా విధానాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో మంచి ఫలితం ఉంటుందండి.
1: అవునండి.
0: అలాగే డాక్టర్ గారు, సర్జరీ అంటూ చేస్తే ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో ఏ రకమైన శస్త్రచికిత్స లభ్యంగా ఉంది, అలాగే ఇంతకు ముందులాగా కాకుండా సులభతరంగా అయ్యే అవకాశం ఉందా?
1: అవునండి, ఇప్పుడు ఇంతకుముందు మేము కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే కంప్లీట్గా కట్ చేసి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళం, ఓపెన్ చేసి మేము అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఎండోస్కోపిక్ సర్జరీ వచ్చేసిందండి. సింపుల్గా ఒక చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోపీ అంటే టీవీలో చూస్తూ ఎండోస్కోప్ లాగా అది చేసే చాలా టెక్నిక్స్ వచ్చాయి. అది కూడా సింపుల్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున అడ్మిట్ అయిపోయి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి ఇవి.
0: డాక్టర్ గారు, పోస్ట్ సర్జరీ, ఈ చిన్న సర్జరీ అయినప్పటికీ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ రాకూడదంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్స్కి మేము సర్జరీ చేశాము. సో అది ఏం లేదండి, సింపుల్గా కుషన్ మౌస్ ప్యాడ్స్, కుషన్ టైపింగ్ అవి ప్యాడ్స్ దొరుకుతాయండి మనకి. సో ఆ చెయ్యి మీద మణికట్టు మీద ఒత్తిడి పడకుండా అలాంటివి ప్యాడ్స్ యూస్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ ప్రెషర్ పడకూడదు, చేతి పని వాళ్ళు అన్నాం కదా, సో ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న రిస్ట్కి సంబంధించిన వేళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు ఎంతో రిలీఫ్ ఉంటుంది.
0: అంటే సర్జరీ అయిన తర్వాత కూడా అక్కడ ఉండే ఏరియా మజిల్స్ కానీ నర్వ్స్లో సామాన్యమైన రక్త ప్రసరణ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా రిస్ట్కి సంబంధించిన అంటే చేతికి సంబంధించిన అరచేతికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేయాలి,
1: చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి.
0: ఆహారం పాత్ర ఎంతవరకు ఉంటుందంటే డాక్టర్?
1: ఆహారం పాత్ర అండి, జనరల్గా అంటే డయాబెటిక్స్ అయితే చాలా అంటే షుగర్ మంచి కంట్రోల్లో ఉంచుకోవాలి, థైరాయిడ్ పేషెంట్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అది కాకుండా బీ12 లోపం ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో బీ12 చాలా కామన్గా మనకి లోపం కనబడుతూ ఉంటుంది. సో బీ12 అన్నది మనం సప్లిమెంట్స్ లాగా తీసుకోవాలి వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్ కూడా మటన్ చికెన్ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా బీ12 మనకి చాలా లభిస్తుంది దాంట్లో. వెజిటేరియన్స్ మటుకు కంపల్సరీగా బీ12 లెవెల్స్ ఎంత ఉన్నాయో మనం చెక్ చేసుకుని బీ12 సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ తీసుకోవాలి.
0: అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యలో ఎక్కడ చూసినా కానీ విటమిన్ బీ12, విటమిన్ డి అని అంటున్నారు. విటమిన్ డి పాత్ర కూడా ఈ అరిచేతికి సంబంధించిన ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో ఏమైనా పాత్ర ఉందంటారా?
1: విటమిన్ డిది డైరెక్ట్ ఏం రోల్ లేదండి. విటమిన్ డి ఏమవుతుందంటే మనం విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మనం ఆహారంలో తీసుకున్న కాల్షియం అంతా కూడా అంత పూర్తిగా అబ్జర్వ్ కాకపోవచ్చు, అంటే కాల్షియం లోపంలో కూడా మనకి ఇలాంటి తిమ్మిర్లు వస్తూ ఉండవచ్చు. సో విటమిన్ డి తీసుకున్నప్పుడు ఏంటంటే కాల్షియం మనం తీసుకునే ఆహారంలో మంచిగా మనకి అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి విటమిన్ డి లోపంలో కూడా ఇలాంటి లక్షణాలు ఇండైరెక్ట్గా కనబడుతూ ఉంటాయి.
0: కాబట్టి ఆహారం పట్ల విహారం పట్ల సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా గానీ ఇప్పుడుండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో

0: సులభంగానే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నయం చేసుకోవచ్చు అంట.
1: అవునండి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ దాని లక్షణాలు గుర్తించినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఎర్లీ మెడికల్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సలహా తీసుకొని దానికి మెడిసిన్స్ రూపంలో కానీ ఫిజియోథెరపీ రూపంలో కానీ లేకపోతే సర్జరీ రూపంలో కానీ మనం తీసుకుంటే పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మళ్ళీ మన పనులు మనం కొనసాగిస్తూ హ్యాపీగా ఉండొచ్చండి, నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన కార్పల్ టనల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రామ్ లో జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082 నెంబర్. అండ్ చాలా మంది ఆల్రెడీ మనకి మెసేజ్లు పంపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఆర్థిక శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఇందులో ఎన్నో విజ్ఞానదాయకమైన అంశాలు, మనోరంజకమైన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఇంటింటి మహావృక్షంగా పెరిగిన మా అభిమాన ఆకాశవాణికి మా ఫ్యామిలీ అంతా తరపున, అభిమాన సోదరుల తరపున శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మెసేజ్ పంపిన వారు ఎవరు అంటే దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని కూడా ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్, జనరంజన్లో ఎనీ సాంగ్ ప్లీజ్ ప్లే అంటూ మెసేజ్ చేశారు. ఎవరు, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ గారు మెసేజ్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్లో టైం 7:38 దాటి 20 సెకండ్లు ఎగ్జాక్ట్గా. జనరంజని కార్యక్రమం వింటున్నారు అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082. ఒక మంచి పాటని మాకోసం వినిపించారు అండ్ ఇంకొక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని, వైష్ణవి అండ్ నితిన్ గారు ఉన్నారు. ఏదైనా ఒక మంచి పాట మాకోసం, మా కుటుంబ సభ్యుల కోసం వినిపించగలరు అంటూ మెసేజ్ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ గారు గుడ్ మార్నింగ్, శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. బట్ ఏ పాట కావాలి అండ్ ఏం డీటెయిల్స్ మెన్షన్ చేయలేదన్నమాట. అలాగే పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, శుభో, బన్నీ, శశాంక్, సంజు, శైలజ, కవిత, చరణ్, మీనాక్షి, రామ్ అడ్డగుట్ట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సెవెన్ 7:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అండ్ జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్కి మా కోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేస్తారా ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు మెసేజ్ చేశారు అంటే పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్విన్, మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. కీసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య రిక్వెస్ట్ చేస్తున్నారు. లక్ష్మణ్ రావు అడుప వరంగల్ కాశీబుగ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట మా కోసం కావాలి అంటూ. అండ్ మీ అందరి కోసం ఒక సూపరైట్ ట్రాక్ అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: वेलकम बैक, मेरे विंटनारो आकाशवाणी विविध भारती 102.8 FM जनरंजनी विंटनारो। माकोसम ఏదైనా ఒక మంచి సాంగ్ ని ప్లే చేస్తారా అంటూ ఆత్రేయ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక మంచి పాట కావాలి అంటూ. బట్ మెసేజ్ ఓకే, ఎయిర్పోర్ట్ బేగంపేట హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే విష్ణు యాదవ్ గారు కూడా ఈ మెసేజ్లో ఉన్నారు, తప్పకుండా అండి. జనరంజని కార్యక్రమంలో ఒక మంచి పాట మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్, వేదవల్లి, పంజాగుట్ట, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ యాదాద్రి వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, భవ్యశ్రీ, ఈశాశ్రీ, వెన్నెల శ్రీ మెసేజ్ చేస్తున్నారు. చాలామంది స్త్రీలు ఉన్నారండి ఈ మెసేజ్లో. అలాగే మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, రామలింగేశ్వర కాలనీ, మేడ్చల్ జిల్లా కీసర మండలం నుంచి ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరి కోసం ఒక సూపర్ ట్రాక్. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్. పేపరు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్ మిత్రబృందం మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ ఎనీ సాంగ్ అంటూ పెడుతున్నారు. ఓకే, బట్ రిక్వెస్ట్ సాంగ్ ఏం కావాలో మీరు మెసేజ్ చేయలేదండి. లక్ష్మి, వరలక్ష్మి, రాయలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, బండి రావిరాల గ్రామం రంగారెడ్డి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. వెల్లుల నుంచి ఒక మంచి పాట మా కోసం కావాలి అంటూ లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూమలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలెయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇదే మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
2: బాగున్నా సార్.
1: బాగున్నా అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పుట్టపాకల నుండి మిర్యాల తిరుమలయ్య సార్.
1: తిరుమలయ్య గారు ఎలా ఉన్నారు మీరు?
2: బాగున్నా సార్. మీరు అందరు బాగున్నారా?
1: అందరం బాగున్నా అండి. చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: దానవీర సూరకర్ణ సినిమాలో చిత్రం హై బలారేవి చిత్రం అనే పాట ఉంటుంది.
1: తప్పకుండా ప్లే చేస్తాం మీకోసం. దానవీర సూరకర్ణ సినిమాలో ఆ పాట మీకోసం వచ్చేస్తోంది, వినండి.
3: చిత్రం

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: హలో గుడ్ మార్నింగ్, జనరంజని.
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: జగిత్యాల జిల్లా వెల్లూరు నుండి జాక భూమేశ్వర్.
2: భూమేశ్వర్ గారు చెప్పండి, ఈ రోజు జనరంజన్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: గండికోట రహస్యం, మరదని కింద ఎగిరిపడ.
2: తప్పకుండా మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తోంది జనరంజన్ లో, వినండి.

0: సెలవు పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: హలో జనరంజనికి స్వాగతం అండి.
2: హలో గుడ్ మార్నింగ్ జనరంజని, శుభోదయం సార్.
1: శుభోదయం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి.
2: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
1: కస్తూరి రాముడు గారు చెప్పండి, ఈ రోజు జనరంజని కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
2: ఘనాఘన సుందర అనే పాట, ఘంటసాల గానంలో కావాలండి.
1: చాలా చక్కటి పాట అడిగారు మీరు, తప్పకుండా ప్లే చేస్తాం మీకోసం.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
3: గుడ్ మార్నింగ్ అండి, నేను కామారెడ్డి జిల్లా భవన్పేట నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా మాట్లాడుతున్నాను.
2: ఇనాయతుల్లా గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: ఎలా ఉన్నారు?
3: క్షేమమే సార్, అంతా క్షేమంగానే ఉన్నాము.
2: చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు జనరంజని కార్యక్రమంలో?
3: సుబ్బారావుకి కోపం వచ్చిందనే మూవీలోంచి
2: ఓకే
3: నీ పిలుపే ప్రభాత సంగీతం అనే ఒక సాంగ్ ఉంటుంది సార్.
2: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట తప్పకుండా ప్లే చేస్తాను జనరంజన్ లో. వినండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుడ్ మార్నింగ్, జనరంజని.
3: నమస్కారం అండి.
2: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము ఓల్డ్ అల్వాళ్ళు, సూర్యానగర్, డొక్కా శివరామ శాస్త్రి గారండి.
2: ఈ రోజు జనరంజన్ లో ఏ పాట అడుగుతున్నారు?
3: నాకు లవకుశలో ఏ పాట అయినా పర్వాలేదు, వెయ్యండి సార్.
2: తప్పకుండా అండి. లవకుశ చిత్రం నుంచి ఒక మంచి పాట మీకోసం.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫార్మసిటీ రైతుల తరఫున పోరాడతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31ని రద్దు చేసి సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా ఫ్యూచర్ సిటీల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ బాధితుల పక్షాలు నిలుస్తామని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమవుతాయి. మొత్తం 2,10,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు 3 రోజుల పాటు రోజు ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వీ రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డీడీజీ హరీష్ సింగ్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ గడువు తీరిపోవడంతో నిన్నటి నుంచి రద్దు అమల్లోకి వచ్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాష్ట 15వ శాసనసభను రద్దు చేస్తూ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ యూడీఎఫ్ కూటమికి అభినందనలు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 25 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాము 1995 నుంచి 2005, ఈ 10 ఇయర్స్ గ్యాప్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్. 1995 నుంచి 2005 సంవత్సరం, ఈ మధ్య 10 సంవత్సరాల్లో వచ్చిన అద్భుతమైన హిట్ సాంగ్స్ని ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం ప్లే చేసుకోబోతున్నాం. అండ్ మీకు ఈ టైం బౌండ్లో 1995 నుంచి 2005 మధ్య హిట్ సాంగ్స్ ఏమైనా మీరు వినాలి అనుకుంటే ఆ సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. అండ్ ప్రస్తుతానికైతే 95లో రిలీజ్ అయిన బాంబే చిత్రం నుంచి చిత్ర గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో

0: బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:16:35 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 95 నుంచి 2005 ఈ డికేడ్ లో, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈ రోజు. అండ్ చాలా మంది మెసేజ్ కూడా మనకి చేస్తున్నారు, మీరు ఈ డికేడ్ లో 95 నుంచి 2005 మధ్యలో ఈ 10 ఇయర్స్ లో హిట్స్ సాంగ్స్, మీకు నచ్చిన హిట్ సాంగ్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా 0402324082 నెంబర్కి. బోడుప్పల్ నుంచి కృష్ణగీత గారు మనకు మెసేజ్ చేశారు, శుభోదయం వివిధ భారతి, శుభోదయం అండి. ఏదైనా చిరంజీవి పాట వినిపించండి 90స్లో వచ్చిన పాటని అంటున్నారు, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. అలాగే సత్యనారాయణ, కవిత, భువనగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఒక మంచి పాట ఏదైనా 90స్లో మా కోసం ప్లే చేయండి అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంద గౌడ్, అలాగే నిషిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు తప్పకుండా. అండ్ చిరంజీవి గారి సాంగ్స్ అడుగుతున్నారు కదా, 90స్లో నాకు బాగా సూపర్ హిట్ అండ్ మీ అందరికి కూడా చాలా ఇష్టమైన ఒక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:23 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈరోజు మనం 1995 to 2005 ఈ 10 ఇయర్స్, ఈ డికేడ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. మీనా అనిల్ పార్థివ్ మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టారు, ఒక మంచి సాంగ్ మా కోసం చిరంజీవి గారి ఏదైనా పాట. ఇంతకుముందే జస్ట్ మనం ప్లే చేసుకున్నాం. కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ష్, అనిరుద్, శ్రేయాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి గుడ్ మార్నింగ్ అంటూ. తప్పకుండా ఈ టైం బౌండ్లో మీకు నచ్చిన పాట నేను ప్లే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఆవునూరి విజయలక్ష్మి గారు, రమ్య గారు, అలాగే సంతోష్, సాయి కిరణ్, నందన్ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి సాంగ్స్ ఏవైనా మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీ అందరి కోసం ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్స్ ఆ టైం పీరియడ్లో వచ్చిన సాంగ్ ప్లే చేస్తున్నారు. రాజేష్ కృష్ణ అండ్ సుజాత పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: చలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు. 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30, 33:40 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. అండ్ ఈ రోజు మనము ఎవర్గ్రీన్ హిట్స్ లో 1995 to 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందే మనం నేను నాన్న సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారు పాడిన పాట, సునీత గారు కలిసి పాడిన పాట విన్నాము. ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది ఈ పాట. రైట్, ఒక మంచి సాంగ్ మాకోసం కావాలి అంటూ మెసేజ్ చేశారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడర్ నుంచి. నమస్తే. నమస్తే అండి. ఎనీ రెయిన్ సాంగ్ అడుగుతున్నారు. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను ప్లే చేయడానికి. సంగీత శ్రావణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి అంటూ ఏదైనా ఒక మంచి పాటను వినిపించాలని కోరుతున్నామంటూ మెసేజ్ చేశారు. ఎవరు? బ్రూస్లీ సూరారం కాలనీ నుంచి. డెఫినెట్గా మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप आरोप. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजन मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:30-44 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం 1995 to 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీకు నచ్చిన సాంగ్స్ని కూడా ఈ టైం బౌండ్లో నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో 0402324082. అండ్ చాలా వరకు మనం ప్లే చేసుకుంటున్నాం. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సీఎం రోడ్, ఆటో నగర్, నిజామాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం బౌండ్లో మాకోసం ప్లే చేయండి అంటూ డెఫినెట్గా. అలాగే గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్, మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ ఆవునూరి లక్ష్మి, రమ్య, సంతోష్, సాయి కిరణ్, నందన్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా మెసేజ్ చేశారు. అండ్ సెకండ్ మెసేజ్ అనమాట, డెఫినెట్గా ప్లే చేస్తామండి. సతీష్, శాంతి, రుషిత, సుచిత్ర సర్కిల్, రామరాజు నగర్, హైదరాబాద్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ డెఫినెట్గా మీకోసం కేకే అండ్ ఉషా పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: పరేడ్ గ్రౌండ్స్. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:54 and 55 seconds ఎగ్జాక్ట్ గా. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇంతకుముందు వర్షం సినిమా నుంచి అదిరిపోయే పాట విన్నారు. అండ్ ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ వర్షం నుంచి సాంగ్ కావాలి అని అడుగుతున్నారు. డెఫినెట్ గా ఇంతకుముందే మనం ప్లే చేసుకున్నాం. ఎవరు అడిగారంటే కరీముల్లా, నర్సిన్, రోహినా మెసేజ్ చేశారు జీడి మెట్ల నుంచి. తప్పకుండా ఈ పాట మీకే డెడికేట్ అండి. అలాగే కవ్వించకే ఓ ప్రేమ, ఇది కూడా మనం ప్లే చేసుకున్నామండి. రాజా సినిమా జస్ట్ ఇంతకుముందే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు డెఫినెట్గా. అండ్

0: ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
3: సెలవు పరేడ్ గ్రౌండ్స్ మే 10 మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.

0: రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నాను మురారి నుంచి. ఎస్పి బాలు గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు పాడిన పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాటికన్ నగరం సందర్శించారు. ఇరాన్పై దాడిని వ్యతిరేకించినందుకు పోప్ లియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో చెడిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ఈ పర్యటన లక్ష్యమని మార్కో రూబియో తెలియజేశారు. అమెరికా నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా

0: చేసింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ పంపిన క్షిపణులను అమెరికా సమర్థవంతంగా అడ్డుకోవడంతో నౌకలకు ఎటువంటి నష్టం కలగలేదని అమెరికా తెలియజేసింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ 565 కోట్ల రూపాయల నిధులను సమీకరించి భారత అంతరిక్ష రంగంలో యూనికార్న్ హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించింది. తాజా పెట్టుబడులతో ఈ అంకుర సంస్థ విలువ సుమారు 10,360 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కింద సుమారు 80,000 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలియజేశారు. ఢిల్లీ నెహ్రూ ప్లేస్లో ఆధునికీకరించిన పోస్ట్ ఆఫీస్ను మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఇండియా పోస్ట్ వార్షిక ఆదాయ వృద్ధి 200 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయలకు పెరిగిందని, వచ్చే ఏడాది 4,000 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహణ అవకాశం బెంగళూరు దక్కకపోవడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించింది. కేఎస్సీఏ నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఉచిత టికెట్లు డిమాండ్ చేయడమే దీనికి కారణమని కార్యదర్శి దేవ్జీత్ సఖ్య తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం 15% టికెట్లకే అనుమతి ఉన్నప్పటికీ అంతకు మించి కోరడంతో చిన్నస్వామి స్టేడియంను ఫైనల్కి వేదికగా తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: చెలో పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం 3:00 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: ఈరోజు మరికాసేపట్లో గుర్తుకొస్తున్నాయి 12:00 హిందీలో వార్తలు, అనంతరం మీ ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమం మీ అందరి కోసం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరి ప్రారంభమవుతుంది. 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 1:20 షో టైం, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 మీరు కోరుకున్న పాటలతో శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. మూవీ రివ్యూ ప్రతి శుక్రవారం ఒక చిత్ర సమీక్ష మీ ముందుకు తీసుకొస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. స్వాగతమంటోంది మీ రేడియో సఖీ అనుపమ. మరి ఈరోజు ఏ సినిమాని మనం గుర్తు చేసుకోబోతున్నాము? ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్. సినిమా కథ రూపుదిద్దుకోవడానికి పుష్కర కాలం పడితే, నిర్మాణానికి 2 సంవత్సరాలు తీసుకున్న భారీ సెట్టింగ్స్తో కూడిన చిత్రమిది. విదేశాలలో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్ర రారాజమిది. షూటింగ్ సమయంలో కోపంతో నాయిక వెళ్ళిపోతే బుజ్జగించి ఆత్మీయంగా తిరిగి తీసుకొచ్చి మరొకరి సహాయంతో పూర్తి చేసిన సన్నివేశ ప్రహసన కేళి ఆనందాల హోళీ ఈ సినిమా. ఇంతకీ ఏంటా సినిమా? ఆలోచించండి, ఒక పాట వినిపిస్తాను.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక్కరు మాత్రమే సరిగ్గా గెస్ చేశారు, వారెవరో తెలుసా? బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తెలుగు సినిమా ఖ్యాతి, విశ్వవ్యాప్తం చేసిన చిత్ర రారాజం. ఆస్కర్ స్థాయి సెట్టింగ్స్తో, నటీనటుల అద్వితీయ నటనా కౌశలంతో, పాట అంటే ఇది అని తెలియచేసిన అద్భుత సాహిత్యపు సౌరభాలతో నిండిన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి ఈరోజే ఎందుకు ఈ చిత్ర ప్రస్తావన అని చెప్పి అంటారా? ఆకాశవాణి హైదరాబాద్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పరిచయ వాక్యాల్లో కొన్ని విశేషాలు చెప్పాను కదా. నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి గారికి 1939 అంటే 1939లో శ్రీకృష్ణ దేవరాయల వారి గురించిన ఆలోచన వచ్చింది. ఇది బేస్గా తీసుకుని రాయలవారి ఖ్యాతి తెలియచేస్తూ ఒక మంచి సినిమా తీద్దామనుకున్నారు. సినిమా గురించి ఆలోచనలు, నోట్స్ తయారవుతున్నాయి, చించేస్తున్నారు. ఒక దశలో బిఎన్ రెడ్డిగారు అనుకున్నారట, స్వయంగా ఆ రాయలవారే రావాలేమో నాతో ఈ సినిమా తీయించడానికి అని. ఎలాగైతేనేం 1949 అంటే 1949లో సెట్టింగ్స్ అప్పట్లో అత్యంత వైభవంగా, పెద్దగా, ఖర్చుకు వెనకాడకుండా లక్షలు, నిజానికి లక్షలాని మీరు ఆలోచించవచ్చు, అవును లక్షలు డబ్బు వెదజల్లి వేయించారు. అవి కూడా పూర్తవ్వడానికి అంటే ఆ సెట్టింగ్స్ అంతా పూర్తయ్యి సినిమా పట్టాలెక్కి రిలీజ్ అవ్వడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు సినిమా నిర్మాణంలో ఏమేమి విశేషాలు జరిగాయి, అన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి ఆల్ టైమ్ క్లాసిక్ మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి బిఎన్ రెడ్డి గారి మనసులో మెదిలింది ఒక ఆలోచన, అది కార్యరూపం దాల్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పాను కదా. సో తర్వాత వారికి ఒక ఐడియా వచ్చింది. అందరూ విజయనగర సామ్రాజ్యం, శిల్పకళ ఇటువంటి విశేషాల గురించి మాట్లాడతారే కానీ ఆ శిల్పుల గురించి ఎవరూ ప్రస్తావించరు. అందరూ పల్లకి గురించే మాట్లాడితే ఎలా, మోసే బోయిల గురించి ఎవరు చెప్తారు అన్నది బిఎన్ రెడ్డి గారి ఆలోచన. ఆ శిల్పుల గురించి, వారి జీవన విధానం, అలాగే అతని కుటుంబం, అతనికో మరదలు, ఇలా కథ పేపర్ మీద చకచక వచ్చేసింది. ఆ విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, రాణివాసం స్త్రీల జీవనశైలిని ఊహించుకుని రాసిన కథే మల్లీశ్వరి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడియో క్లాక్ ల సమయం 11:23. మరి మల్లీశ్వరి కథకు బుచ్చిబాబు గారు రాసిన రాయలవారి కరుణాకృత్యము నాటిక కొంత బేస్ వేసిందని చెప్పాలి. కొన్ని పాత్రలు కథనంలో, కొన్ని సంగతులు ద ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్ కథానిక దేవన్ షెరార్ గారు రాసిన దాంట్లోంచి తీసుకున్నారట. మల్లీశ్వరి సినిమా అనగానే మనందరికి ముందుగా ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? పాటలే కదా. మరి పాటలు రాయడం తొలిసారి అయినా తొందరపాటు లేకుండా తెలుగుదనంతో నింపి మన మనసుని స్పందింపచేసినది మరెవరో కాదు, దేవులు పల్లికృష్ణ శాస్త్రి గారు. బిఎన్ రెడ్డి గారు ఈ సినిమాని అంతా తానే అయి నడిపించారు. పాటలు ఎలా ఉండాలి, ఎవరు రాయాలి, సంగీతం ఎలా ఉండాలి అన్నదానిపైన క్షుణ్ణంగా వారికి అవగాహన ఉండడంతో ఈ సినిమా ఇప్పటికీ కూడా తాజాగా ఒక క్లాసిక్గా మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా విడుదలైంది 1951లోనే, కానీ సినిమా వెనకాల కొన్ని సంవత్సరాల వారి కృషి ఉంది. దేవులపల్లి వారికి ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఒక పాట వినిపిస్తాను, ఈ పాటలోని మాధుర్యాన్ని వింటూ ఆలోచించండి.

0: పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు. 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 30 నిమిషాలు. మీరు వింటున్నారు అలనాటి ఆణిముత్యం మల్లీశ్వరి చిత్ర విశేషాలు. మరి 1945-46 ప్రాంతంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని బిఎన్ రెడ్డి గారు పిలిపించారు. చూడండి, మీరు కూడా ఇక సినిమా పాటల ప్రవేశం చేయాల్సిన సమయం వచ్చేసిందని మందహాసంతో చెప్తే, ముందుగా దేవులపల్లి వారైతే తెల్లబోయారట. కష్టమే అండి, ఏం లేదు, అంత కష్టమేం పడక్కర్లేదు అని బిఎన్ రెడ్డి గారు చెప్పారు. కానీ కృష్ణశాస్త్రి గారు అనుకున్నారట, నేనేంటి సినిమా పాటలు రాయడం ఏంటి అని. అప్పుడు రెడ్డిగారు ఒక సలహా ఇచ్చారు, పాత్రలను మనసులో పెట్టుకొని ప్రయత్నించండి అని. మద్రాస్ వచ్చేయమని బలవంతం చేయడంతో అలా రెడ్డిగారి ఆసక్తి మేరకు సినిమా రంగ ప్రవేశానికి అన్నీ సర్దేసుకుని వచ్చేశారు దేవులపల్లి గారు. నిజానికి తొలిగా విప్రనారాయణ సినిమా కోసం పాటలు రాశారు, కానీ కేవలం విప్రనారాయణ తిరిగే తోట సన్నివేశమే 15 నిమిషాల నిడివిగల పాటలు పద్యాలు రాయడంతో ఇది చాలా బాగుంది సాహిత్యపరంగా, కానీ సినిమాకి ఉపయోగించుకో

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మళ్ళీ స్వరి చిత్ర విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మరి దేవులపల్లి గారికి సినిమాకు శైలి ఎలా ఉండాలి, పాటలు ఎలా రాయాలి అర్థమై పాటలు మాత్రమే కాదు మాటలు కూడా రాయడం మొదలుపెట్టారు. కానీ చిక్కొక్కటే నిదానమే ప్రధానమన్నది దేవులపల్లి గారి శైలి. దాదాపు 30 పాటలు రాస్తే సినిమాలో 19 వాడడం జరిగింది. ఇక మనస్సున మల్లెలమాల పాట షూటింగ్ చాలా ఆలస్యమైపోయింది. ఇదేంటి పాట లేదా, సమయం కూడా లేదు, అయితే ఒక పని చేస్తాను, రేపు జయదేవుడి అష్టపది వేసి ఈ పాట షూటింగ్ కానిచ్చేద్దామని బిఎన్ రెడ్డి గౌర్ అనడంతో రాత్రికి రాత్రి పాట రాసేసి ఇచ్చేశారు దేవులపల్లి గారు. అద్భుతమైన సెట్టింగ్స్ వాహిని స్టూడియోస్లో వేసి సెలయేరుతో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ మనకు చూపించిన ఆ పాట మనందరి కోసం.

0: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 12:05 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు. మరిక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం మల్లీశ్వరి చిత్ర విశేషాలు. కథ గనక మనము టూకీగా చెప్పేసుకుంటే, నాగరాజు మల్లీశ్వరి బావమరదళ్లు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. కాని డబ్బులేని వాడికి పిల్లనివ్వను అని చెప్పి మల్లీశ్వరి తల్లి అనడంతో నాగరాజు సంపాదనకు బయలుదేరతాడు. ఈ బావమరదళ్లు సరదాగా ఆటలు పాటలు పాడుకునే సమయంలో అల్లసాని పెద్దనగారు స్వయంగా ఆ శ్రీకృష్ణదేవరాయలు గారితో కలిసి ఆ ఆట పాట చూస్తారు. మల్లీశ్వరిని రాణివాసానికి ఆహ్వానిస్తారు. నిజానికి ఆ మాట నమ్మదు మల్లీశ్వరి, నవ్వేస్తాడు నాగరాజు. కాని రాణివాసం పిలుపుని చీనీ చీనాంబరాలతో రాయలవారి ఆహ్వానం వాళ్ల ఊరికి చేరగానే ఆశ్చర్యపోతుంది మల్లీశ్వరి. వేటూరిగారి మాటల్లో కనుక మనం చెప్పుకుంటే, మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లే సన్నివేశం అత్యంత బరువైనది. కంటనీరు ఆగదే అని చెప్పి అన్నారట. ఇలా అన్నారంటే మీరందరూ ఊహించండి ఆ సన్నివేశం ఎంత బరువుగా ఉండుంటుందో. రాణివాసానికి మల్లీశ్వరి వెళ్ళిపోతుంది. కాని ఆమెకు మాత్రం నచ్చదు. అక్కడ స్వేచ్ఛ ఉండదు, తన బావ నాగరాజుండడు, తన ఊరు అమ్మా నాన్న అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అస్సలు ఎంజాయ్ కూడా చేయదనమాట. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన నాగరాజు అక్కడ ఆమెను కలుస్తాడు. ఆ ప్రేమికుల సంగతి తెలియక చెరసాలకు తరలిస్తారు భటులు. ఎట్టకేలకు నిజం తెలుసుకున్న రాయలవారు పెళ్లి చేసి దీవించడంతో కథ పూర్తవుతుంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: होता है।
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: నాగరాజుగా ఎన్టీ రామారావు, మల్లీశ్వరిగా భానుమతి గారి నటనలో వెతికినా లోపాలుండవు. మరి మీరిందాక నాయిక కోపంతో వెళ్లిపోయింది అని చెప్పి పరిచయ వాక్యాల్లో చెప్పారు, ఆ విశేషాలు చెప్పరు అని చెప్పి చాలామంది శ్రోతలు మెసేజ్ చేశారు. ఒకరోజు షూటింగ్ సమయానికి భానుమతి గారు సరికొత్త హెయిర్ స్టైల్తో వచ్చారు. ఇది చూసి బిఎన్ రెడ్డి గారు విసుక్కున్నారట. ఇదేంటి, సినిమాకి ఇలాంటి శిరోజాలంకారణ సరిపోదు, ఈ హెయిర్ స్టైల్ అసలు నేను చెప్పిన దానికి సూటే అవ్వదు అని చెప్పి, ఈ మాత్రం కూడా నీకు తెలియదా భానుమతి అని అనగానే కోపంతో సెట్ వదిలి భానుమతి గారు వెళ్ళిపోయారు. మరి ఆ రోజుకైతే షూటింగ్ క్యాన్సిల్ అయింది. మళ్లీ అందరూ వెళ్లి బుజ్జగించి నచ్చ చెప్పి తీసుకొచ్చారు. కానీ కొన్ని ముఖ్య సన్నివేశాలలో మాత్రం బాడీ డబుల్ని, అంటే భానుమతి గారిలా ఉండే మరొకరిని తీసుకుని కొన్ని దూరం షాట్స్తో తీశారట. అద్భుతంగా అనిపిస్తుంది కదా. మరింత మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: విదేశాలలో విడుదలైన తొలి తెలుగు సినిమాలో మల్లీశ్వరి లిస్టులో ముందు చోటుంటుంది. అప్పట్లోనే చైనీస్ భాషలో డబ్ చేసి విడుదల చేస్తే ఏకంగా 100 రోజులాడి సగర్వంగా జయకేతనం ఎగురవేసింది. ఆశ్చర్యపోయింది సినీ జగత్తు. ఎక్కడి తెలుగు సినిమా, ఎక్కడి చైనా అనన్నారంతా. ఇంకో విశేషం తెలుసా? నిజానికి ఈ సినిమాను పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ప్రేక్షక ఆదరణ చూసి 1953లో డబ్ చేసి రిలీజ్ చేశారు. తొలిసారి మల్లీశ్వరి చిత్రకథను ఒక ప్రసిద్ధ పత్రిక విజయ్ చిత్రలో సీరియల్గా ప్రచురించడం సరికొత్త రికార్డ్, ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టే అని చెప్పచ్చు. అప్పట్లో బిఎన్ రెడ్డి గారు నిజానికి నిరాశ చెందారట. తొలినాళ్లలో మల్లీశ్వరి సినిమా పెద్దగా ఆడలేదు, అలాగని నెగటివ్ టాక్ కూడా లేదు, అర్థం కాలేదు. తర్వాతి రోజుల్లో మళ్లీ పుంజుకుంది ఈ సినిమా. రీరిలీజ్ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాల్ని కూడా ఇచ్చింది. ఈ సినిమా చూసి అప్పట్లో ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ప్రశ్న వేశారట. ఏంటో తెలుసా? వారు స్వయంగా ఈ సినిమా సెట్టింగ్కి కూడా వచ్చి షూటింగ్ చూద్దామన్న ప్రయత్నాలు జరిగాయి. భానుమతి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. వారు అడిగారట, ఒక పాటలో వర్షం వస్తుందని సూచిస్తూ అటు తర్వాత సీన్లో వానజాడే లేదు, దుమ్ము రేపుకుంటూ ఆ బండి వెళ్ళిపోతుందేంటి అని. అంత నిశితంగా చూశారన్నమాట.

ఇమాని. ఇక రాణివాసంలో మహారాణిగారు, రాజుగారు ఈ చెలికత్తైన మల్లీశ్వరి ఆటాపాటా చూడడానికి వస్తున్న సమయంలో మహారాణిగారు చెలికత్తెలతో వస్తుంటారు. ఇక్కడ మాత్రం ఒక పొరపాటు జరిగింది. రాణివాసంలో మహారాణులు ఎప్పుడూ చీరచెంగు వదిలేసి నడుస్తారట. కానీ ఈ సీన్లో రాణిగారు చీరచెంగు చేతికి వేసుకుని నడుస్తారు. మరి ఈ తప్పు ఎలా జరిగింది అనంటే, ఆ రోజు షూటింగ్ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరణవార్త తెలియడంతో పరుగున వెళ్లిపోయారు రెడ్డిగారు. తిరిగి వచ్చారు, కానీ అప్పట్లో సాంకేతికత ఇంతగా లేదు కదా,

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరణవార్త తెలియడంతో పరుగున వెళ్లిపోయారు రెడ్డి గారు. తిరిగి వచ్చారు, కానీ అప్పట్లో సాంకేతికత ఇంతగా లేదు కదా, అంటే జరిగిపోయిన సన్నివేశాలు వెంటనే చూసుకోవడానికి. దాని తర్వాత రషెస్లో చూసుకుంటే పొరపాటు తెలిసింది. మరి బిఎన్ రెడ్డి గారి చాదస్తం అందరికీ తెలుసు, మళ్లీ షూటింగ్ చేద్దామని చెప్పి అన్నారట. కానీ భాగస్వాములు అందరూ మిత్రులు నచ్చ చెప్పారు, సెట్ అంతా తీసేశాము, ఆర్థికంగా చాలా భారం కూడా పడుతుంది, ఏం పర్వాలేదు అంటే ఆ సీన్ అలా ఉంచేశారు. అంత పెద్ద సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం మల్లీశ్వరని గానే ఏం గుర్తుకొస్తుంది, అద్భుతమైన సినిమా అనే కదా. ఇప్పుడు విందాం చెండీరాణి సినిమాలోని ఈ పాట.

వీణుల విందైన సంగీతం, చారిత్రక నేపథ్యం, అద్భుతమైన సెట్టింగ్స్, అంతకుమించిన ఫోటోగ్రఫీ, చక్కటి కథతో అయ్యింది మల్లీశ్వరి చిత్రం తెలుగు సినిమాకే తలమానికం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆ చిత్ర విశేషాలు వీలు నన్ను సమీకరించి మీ ముందుకు తీసుకువచ్చాను. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం విప్రనారాయణ సినిమాలోని ఈ పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం మల్లీశ్వరి. తేనెలూరు స్వరాలందించిన సాలూరి సంగీతాన్ని నేటికీ రసజ్ఞులైన శ్రోతలు ఆస్వాదిస్తూనే ఉండడం, అది 75 సంవత్సరాలు పూర్తయిన మల్లీశ్వరి పాటలు ఇంకా వివిధ భారతిలో మోగడం ఈ చిత్రానికే చెల్లిందేమో. తెలుగు సినిమా చరిత్రలో మల్లీశ్వరి చిత్రం ఒక మైలురాయి. మల్లీశ్వరి సినిమా ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోగలిగేంత స్థాయి ఈ చిత్రానిది. మంచి సాహిత్యం, నటీనటుల మనసు దోచుకునే నటనా వైదుష్యం,

జనహితాయ బహుజన సుఖాయ అన్న నినాదంతో ప్రసార రంగంలో తనదైన బాణిని రూపొందించి మనందరికీ అందిస్తున్న ఆకాశవాణికి వందనం, శుభాభివందనం.

ఈరోజు మే 8వ తారీఖు. నెల రోజుల తర్వాత అంటే జూన్ 8న 90వ జన్మదినం పూర్తి చేసుకుని జరుపుకోబోతున్న ఆకాశవాణికి స్వాగత గీతిక నేటి ఈ కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన
1: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా
0: sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గ్రామఫోన్స్ చూసింది మన దేశం.

0: ఆకాశవాణి మాత్రం అవేమీ లేని నాడు, అన్నీ ఉన్న నేడు హుందాగా సమాచార విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో మీతో సమయానుకూలంగా పంచుకుంటూనే ఉంది. వివిధ భారతి ఆకాశవాణిలో శ్రోతల వినోదానికి తెరతీసిన ఒక భాగం. మీ మనోభావాలను గౌరవించి మీ అభిరుచుల మేరకు తనని తాను నిరంతరం మార్చుకుంటూ ఎన్నో కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జనాంతికంగా సాగుతున్న జనరంజని ఈ మాట చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణంలో మనకెంతో ఇష్టులైన కొందరు ప్రముఖులు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు ఇప్పుడు మీ అందరికోసం. ముందుగా తన గళంతో పాటను మాత్రమే కాదు, మన మనసుని పరవశింపచేసి రాగాల గులాబీలు పూయించిన ఘంటసాలగారు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు జనరంజని కార్యక్రమాన్ని మరొకసారి సమర్పించే అవకాశం కలిగినందుకు సంతోషం. క్రిందటిసారి మీకు నేను కొన్ని పాటలు వినిపించాను. ఆ సందర్భంలో కొన్ని విషయాలు మీకు మనవి చేశాను. తెలుగు చిత్ర సీమలో ఎన్నో సంవత్సరాలుగా ప్రఖ్యాత సంగీత దర్శకులతో, సుప్రసిద్ధ నేపథ్య గాయని గాయకులతో కలిసి పనిచేసే అవకాశం కలగడం, వారి సహకారాన్ని నేను పొందటం జరుగుతోంది. నేను నా సహగాయని గాయకులతోనూ సంగీత దర్శకులతోనూ కలిసి పనిచేసినప్పుడు పాడినటువంటి పాటలు కొన్ని వేలు ఉన్నాయని చెప్పి మనవి చేశాను కాదు కింద తడవ. అందుకోసమని ఈ స్వల్ప వ్యవధిలో అన్ని పాటలు వినిపించడం కష్టం కొట్టి కొన్ని పాటలు మాత్రం మళ్లీ వినిపించాలని చెప్పి కుతూహలపడుతున్నాను. అందులో

0: జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు 90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం. 1936 జూన్ 8 ఆకాశవాణి తన ప్రసారాలు మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్, లక్నౌ, తిరుచిరాపల్లి స్టేషన్స్ ద్వారా. మరి నేడు ఆకాశవాణి అతిపెద్ద సమాచార మాధ్యమంగా తన సేవలను 23 భాషలు, 179 యాసలు, 420 స్టేషన్స్తో సగర్వంగా టీవీగా ఆకాశ వీధి నుంచి వినిపించే వాణిగా, ప్రజావాణిగా, శ్రోతల మనసుని రంజింపజేసే మంజుల వాణిగా విజ్ఞాన వినోదాలను మనందరికీ అందిస్తోంది.

0: ఆకాశవాణి సేవలు కేవలం పట్టణాలు నగరాలకు మాత్రమే కాదు, గ్రామీణులకు అంతగా కనెక్టివిటీ లేని మారుమూల పల్లెలకు సైతం సమాచారం అందిస్తున్న ఏకైక ప్రసార మాధ్యమం మన ఆకాశవాణి. మరి ఇప్పుడు కార్యక్రమంలో మహానటి సావిత్రి గారు మాట్లాడితే వినాలనుకునే శ్రోతలం అందరం కోకొల్లలం. నటి మహారాజ్ని సావిత్రి గారు సమర్పించిన జనరంజనిలోని కొన్ని మాటలు.
1: మామూలుగా మాలాంటి వాళ్ళ ప్రోగ్రాంలకు వస్తే, జనరంజన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు. పాటలు కాదు, వాళ్ళ మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు, మాకు తెలుస్తూనే ఉంటుంది. మేము కూడా ఉంటుంటాం కదా రేడియోలో. ఏదో నా చేతనైనంత వరకు, నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను పాటలు ఎక్కువ కంటేను. ఒకవేళ పాటలు ఎక్కువైతే మాత్రం ఏమనుకోద్దే, మళ్ళీ నన్ను కూడా ఒకే లిస్టులో కట్టద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైలాగ్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, మనందరం చేసుకుందాము అని చెప్పని అడుగుతుంది అనుకోండి. సందర్భవశాత్తు హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది. సో అక్కడ ఒక చిన్న డైలాగ్ అనుకోండి, నేను చెప్తాను, ఏమన్నావు, నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు చెప్పే సమాధానం రీట్ అనమాట. ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటాను అనమాట. ఇంకొక టైప్లో చెప్తాను చూడండి, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిర్మించినందుకు ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం గయ్యాళి. ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం. అట్లా సాఫ్ట్గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, కొంచెం రఫ్గాను లౌడ్గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయాబజార్లో మాయాశశిరేఖ అంటే ఇంక హడావుడిగా ఉంటుంది అనమాట. నేను మాయాబజార్లో యాక్ట్ చేసేటప్పుడు మాయాశశిరేఖ యాక్ట్ చేయాల్సిన సీన్స్లో అమ్మ ఎట్లయితామంటే, నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పకట్టిన ఆయన ఎట్లా నడుస్తుంటారు, ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख लिए और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ఎన్నో మజిలీలు చూసింది. ఆకాశవాణి ప్రజల మనస్తత్వాలు కూడా మారాయి. దేశం పురోగమనం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందడుగు, క్రీడల్లో మెడల్స్ జోరు, అన్నిటినీ సమయానుగుణంగా ఖచ్చితమైన సమాచారం అందించడంలో ఆకాశవాణిది ఎప్పుడూ ముందడుగే, తొలి పలుకే. తొలిసారి భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ కైవసం చేసుకున్న క్షణాలని యథాతథంగా ఎంతో ఉత్సాహంగా అందించిన ఆకాశవాణిని దేశమంతా కొనియాడింది. అప్పటికి టీవీలు కొన్నేళ్లకే పరిమితం. తెల్లవారి వచ్చే వార్తాపత్రిక కోసం ఎదురుచూపులు, వీటన్నిటి కోసం ఆరాటపడకుండా విజయభేరి అందరి ముంగిట మోగించింది మన ఆకాశవాణి. మరి ఇప్పుడు మరొక ప్రముఖుడి మాట విందాం. పుష్పమాలికలు సైతం ఆ పాట కమ్మదనానికి అచ్చెరు ఉందే మెత్తదనం, ఆ గళం సొంతం. అలనాటి మేటి నేపథ్య గాయకులు పివి శ్రీనివాస్ గారు సమర్పించిన జనరంజనలోని కొన్ని మాటలు మన కోసం.
3: కొంతసేపు నా గత జీవితపు అనుభవాల్ని, అనుభూతుల్ని నవ్వేసుకుంటూ పంచుకోవాలని ఆశిస్తున్నాను. సాధారణంగా చిత్రాల్లో గీతాలు అసహజ సన్నివేశాల్లో ప్రయోగపడుతుంటాయని ఒక వాదన ఉంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, సంగీతం అనేది మన జీవితానికి ఒక ముఖ్యాంశం, మన నర నరాల్లో ప్రవహించే ఒక అమర శక్తి. పుట్టిన మీదట అమ్మ పాడే లాలిపాట, గొబ్బిళ్ళ పాటలు, ఇలా జానపద గీతాలు, ఎన్నెన్నో సన్నివేశాల్లో ఎన్నో విధాలుగా పాటలు నిత్య జీవనంలో పాడుకోవడం సంభవిస్తూనే ఉంటుంది. కానీ చిత్రాల్లో ఈ గీతాలు పాడేటప్పుడు వెనకాల వచ్చే నేపథ్య సంగీతం అది అసహజం కాదా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. కానీ అది సన్నివేశానికి కొంచెం పుష్టి చేకూర్చాలని, కథలో ఆ పాత్రల యొక్క అది వ్యక్తపరచాలనే సదుద్దేశంతో ఈ నేపథ్య సంగీతాన్ని ప్రయోగించడం కద్దు. ఉదాహరణ

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. భాష ఏదైనా, హిందీ, తమిళ, తెలుగు, దేశ భాషలన్నిటా భాషలోని స్వచ్ఛతకు, అక్షర దోషాలు లేని ఉచ్చారణకు పెద్దపీట వేసి నేటి తరానికి కూడా భాష అంటే ఇది అని తెలియజెప్పే అక్షరవారధి మన ఆకాశవాణి. ఎందరో ప్రముఖులు పంచుకున్న జ్ఞాపకాలలో రేడియో అంటే ఆకాశవాణి, ఆకాశవాణి అంటే చక్కటి భాషను నేర్పే గురు అని చెప్పడం గమనార్హం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వారసత్వంగా తెలుగు భాషను వీణుల విందుగా వినిపించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. మనలో దృష్టిలోపమున్న కొందరు సోదర సోదరీమణులకు కూడా ఆకాశవాణి దేశవ్యాప్తంగా ఒక దిక్సూచి అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణమే వార్తా ప్రసారంలో ఖచ్చితమైన సమాచారం అందిస్తున్న వార్తా విభాగానికి సదా కృతజ్ఞులం. నేడు ఎన్నో ప్రసార మాధ్యమాలొచ్చాయి, కానీ ఖచ్చితమైన సమాచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆకాశవాణి అంటే అతిశయోక్తి కాదు సుమా. ప్రత్యేక జనరంజనిలో మేటి రచయిత, దర్శకులు జంధ్యాల గారు ఒకసారి మన ఆకాశవాణితో పంచుకున్న అనుభవాలు.
3: పాటకి లేదా సంగీతానికి భారతదేశపు చలన చిత్రానికి అవినాభావమైన సహం ఉంది. ప్రపంచంలోని మిగతా దేశాల సినిమాల్లో అది సంగీత ప్రధానమైన చిత్రం అయితే తప్ప పాటలు ఉండవు. కానీ మన భారతీయ చిత్రాల్లో కథ ఎటువంటిదైనప్పటికీ ప్రతి సినిమాలోనూ కొన్ని అందమైన పాటలు పెట్టడం అనూచానంగా వస్తోంది. అదే ఆచారం ఇంకా జరుగుతూనే ఉంది. మనం తద్వారా అనేక అందమైన పాటల్ని మనం విని ఆనందించగలుగుతున్నాం. చక్కని ఆలోచనామృతమైన సాహిత్యాన్ని సినిమా పాటల్లో అందించిన మేధావులైన రచయితలు ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఆ సాహిత్యానికి ఆపాత మధురమైన సంగీతాన్ని సమకూర్చిన సంగీత కళాకారులు, మేధావులు ఎందరో ఉన్నారు, సంగీత స్రష్టలు.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. 12:40 తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరెన్నో విశేషాలు మీ అందరితో పంచుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండండి. మరి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ

0: సహపరిశీలకులుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డీఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలసకు వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ అని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా

0: చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిశా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకన్నా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ప్రత్యేక కార్యక్రమం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమా. అసలు ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? ఒక్కొక్క వివరం, ఒక్కొక్క మాట మీ అందరితో పంచుకుంటూ, మీ మాటలు తెలుసుకుంటూ ఆకాశవాణి నిరంతర సమాచార వినోదాలను ఏకకాలంలో అందరికీ అందించే కల్పతరువు, వైద్యుల సలహాలతో అప్రమత్తత, నిపుణుల సూచనతో మెరుగైన జీవనశైలిని అందిస్తోంది ఆకాశవాణి. మన శ్రోతల మాటల్లోనే చెప్పాలంటే అమ్మా నాన్నలకు పర్యాయ పదం మా ఆకాశవాణి అంటారు. ఇది నిజంగా అక్షర సత్యం అవునా? మన వివిధ భారతి కుటుంబాన్ని చాలా

0: మంది ప్రముఖులు అతిథులుగా పలకరించారు, వచ్చారు. మరి ఈ ప్రముఖులు వచ్చి మనతో చెప్పుకున్న ముచ్చట్లు, అందులో కొన్ని ఇప్పుడు. ముందుగా తన సినీ ప్రయాణం గురించి చెప్పిన ఒక ప్రముఖ దర్శకుడు, బొమ్మలతోనే సందేశం అందించే ఇంద్రజాలికుడు, వారి గీత వ్రాత అయ్యాయి మన సంస్కృతిలో భాగం. వారే మన బాపుగారు.
1: రాముల్ గారికి ఆయనకి భద్రాచలం రాముడు అంటే నాలాగే ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే మళ్ళీ భద్రాద్రి తెలుగు వాళ్ళకి చాలా సుప్రసిద్ధమైందండి భద్రాచలం యాత్ర అంటే. ఆ దాంట్లో ఈ చక్కటి ఐడియా పెట్టుకుని కులాలు మతాలు అవి లేదు, అందరం ఒకటే అన్న భావం తీసుకునైనా అది వెళ్ళారు. అక్కడ దాంట్లో ముఖ్యం అదే కదండి, హోటల్లో మీకుతున్న కొసరాజు గారు అద్భుతమైన పాట రాశారు, అక్కడ లేదు ఇక్కడ లేదు మడి ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: తొంభై సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానంలో ఆకాశవాణి గురించి ఆత్మీయంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పొలం పనులు చేసుకునే పెద్దన్న ఆత్రంగా ఎదురుచూసే కార్యక్రమం పొలం పనులు. ఎలాంటి పంట వేస్తే మంచిది నుంచి ఎలాంటి సాంకేతికత టెక్నాలజీ వాడాలో సవివరంగా అందించే సమాచార సాధనం మన ఆకాశవాణిది. ఇందరితో ఇంతగా పెనవేసుకున్న రేడియో గురించి మనవాడు, ఆయన పాటలేనిదే వివిధ భారతిలో శుభోదయం ఉండదు, ఆయన పాటలేనిదే ఏ కార్యక్రమానికి నిండుదనము ఉండదు. మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రేడియో గురించి ఏమన్నారో తెలుసా?
3: అన్నావు కదా, మా చిన్నప్పుడల్లా కూడా ఆల్ ఇండియా రేడియోలోనే పాటలు వినేవాళ్ళమని. నీ చిన్నప్పుడే అంటే ఇంకా మరి నా చిన్నప్పుడు ఏం చెప్పాలి? 1962 వరకు మా ఇంట్లో రేడియో లేదు, కానీ ఎక్కడ రేడియో కనపడితే అక్కడ వినడమే నా మొదటి గురుకులం. జరిగింది రేడియో వినడం ద్వారా. ఎందుకంటే గురుముఖత, నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదని చాలాసార్లు చెప్పాను.

0: దానివల్ల నాకు ఒరిగింది ఏమిటయ్యా అంటే, నాకు దొరికిన వరం ఏంటంటే, బాగా పాడే ప్రతి ఒక్కళ్ళు నాకు గురువులైపోయారు. మహానుభావులందరినీ కూడా రేడియోలో కలుసుకున్నాను, రేడియో ద్వారా విన్నాను. ఏ భాష అయినా సరే, సినిమా పాట కానివ్వండి, లేకపోతే మన సంప్రదాయ సంగీతం పాడేవారు కానివ్వండి. ఆ సంప్రదాయ సంగీతం పాడేవారు నాకు తెలియకపోతే మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పేవారు అన్నమాట, వీరు ఫలానా వీరు ఫలానా అని. అలా రేడియో మొదటి గురువు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చినట్టు విజిటర్ బుక్లో ఏదైనా రాయమంటారు కదా, ఒకే ఒక పంక్తి రాశాను, గురుకులానికి వచ్చినట్టు ఉంది అని.
1: కడుపు నిండిపోయింది కదా, ఇంతకంటే ఏం కావాలి మనకి?

90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానంలో మనం ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణి గురించి. సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు లాంటిది ఆకాశవాణి. ప్రసార మాధ్యమంలో నాటి నుంచి నేటి వరకు తనదైన ముద్రతో, గుర్తింపుతో, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అటు మలితరానికి తన శబ్ద భాండాగారంలోంచి తేనెలూరు పాత జ్ఞాపకాలను పంచినట్టే ఇటు యువతరానికి తాజా వైరల్ వార్తలతో, సరికొత్త పాటలతో వారిని కూడా కుటుంబంలోకి చేర్చుకుంటోంది. హోరెత్తే పాశ్చాత్య పోకడల

0: మనం ఎంతగానో మెచ్చిన సినీ తారలు అలనాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకున్నాం కదా అని. మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ జ్ఞాపకాల బుట్టలో తడుముతున్నాను. అలిగిన సత్యభామ కలిశారు. నేను గుర్తుకు రాలేదా అని చెప్పి గట్టిగా అడిగారు. నేనన్నాను, మర్చిపోతే గాని, ఎవరో చెప్పను, వినిపిస్తాను.
1: వినాయక చవితి చాలా బాగా ఆడింది. ఆ విధంగా సత్యభామ పాత్రతో పరిమయ్యాను. అదే టైంలో ఈ శ్రీకృష్ణ తులాభారం మన రామానాయుడు గారు, రామారావు గారు, నేను అంజలి గారితో మొదలుపెట్టారు. తర్వాత ఎంఎస్ రెడ్డి గారి శ్రీకృష్ణ విజయంలో కూడా వేశారు. కానీ అన్నిట్లో కంటే ప్రేక్షకులు మర్చిపోకుండా అసలు పూర్తిగా సత్యభామ అంటే జమున, జమున అంటే సత్యభామ. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ముఖ్యమైనది ఏంటంటే ఆత్ర ఎందుకు నభూతో నభవిష్యతి అయిందంటే దాని వెనక జమున చేసిన కృషి ఉంది. అప్పటికే 150 పిక్చర్లు చేసేసాను నేను, సీనియర్ ఆర్టిస్ట్, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ని. కానీ అప్పుడు మిలన్ హిందీ పిక్చరు మూగ మనసులు అక్కడ పాల్కోలు దగ్గర షూటింగ్ అవుతుంది. పగలంతా హిందీ మిలన్, సాయంత్రం అవుతూనే అద్దం ముందు నిల్చొని టేప్ రికార్డర్లో సుశీల గారు పాడిన మేరజాల గలడ పాట పద్యాలు అన్నీ కూడా టేపులు పెట్టుకొని తలుపులు వేసేసుకొని శుభ్రంగా ఫ్యాన్ వేసేసుకొని కూర్చొని అవన్నీ చిన్న పిల్లలు ఓనామహాల్ దిద్దినంతా ఇదిగా ఎప్పుడు వేళ్ళు ఇలా పెట్టాలి, నడుము చెయ్యి ఎప్పుడు పెట్టుకోవాలి, మరి ఆ తల ఎప్పుడు ఎగరేయాలి, కాలు ఎప్పుడు గేరాలి అని ప్రతి మైన్యూట్ దీంతో ఆ పద్యాలు పాటలు బాగా కృషి చేశాను. బహుశా ఇన్ని సినిమాలు చేశాను, అప్పటికే మూగ మనసులు ఇవన్నీ వచ్చేసాయి, అయినా కూడా దీనికి ఇచ్చినంత కృషి బహుశా ఏ పాత్రకి నేను చేయలేదు.

0: శాఖోపశాఖలుగా విస్తరించుకుంటున్న ఆకాశవాణి గులాబీల మెత్తదనాన్ని, సంపెంగల సోయగాన్ని, మల్లెల మృదుత్వాన్ని తన కార్యక్రమాలలో అందిస్తూనే ఉంది. ప్రతి దశాబ్దంలో మార్పు వస్తుందంటారు. ఇప్పుడైతే ప్రతి సంవత్సరానికి సరికొత్తగా అన్ని రంగాలలో పెనుమార్పులు. దూసుకెళ్తున్న కాళాన్ని ఒడిసిపట్టుకొని తన గళంతో అందరికీ చేరువై ఇంటి సభ్యులలో ముఖ్యం అన్నంతగా ఆకాశవాణిని దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు అక్కున చేర్చుకున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోష తరంగాలలో తేలియాడుతూనే ప్రముఖ నృత్యకారిణి మంజు భార్గవి గారు మన స్టూడియోకు వచ్చి ఎంచుకున్న కొన్ని విశేషాలు.
1: విశ్వనాథ్ గారు 77 అనుకుంటా ఫిల్మ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదో ఫంక్షన్ ఉండింది, గుర్తులేదు అది ఏం ఫంక్షన్. దానికి నన్ను ఆర్టిస్ట్ గీత ఉన్నారు కదా, గీత అంబిక, మమ్మల్ని ముగ్గురిని వాకిట్లో నిలబెట్టారు, గెస్ట్ ని వెల్కమ్ చేసుకునే దానికి పన్నీర్ చల్లి. అప్పుడు స్పాట్ చేశారు నన్ను విశ్వనాథ్ గారు. మరి నా యాక్టింగ్ క్యాలిబర్ ఏంటో తెలియాలనుకున్నారా ఏమో. మరి ప్రెసిడెంట్ పెమ్మలో ఒక జావళి చేయించారు, పక్క జావళి. అంటే నేను స్టేజ్ మీద ఎలా ప్రోగ్రామ్ చేస్తానో అదే ఒక స్టేజ్ కాస్ట్యూమ్, అదంతా రెండు సీన్లు దగ్గరే ఉండి డబ్బింగ్ చెప్పించారు నా చేత. లాస్ట్ డబ్బింగ్ అయిన తర్వాత నీది మేకప్ లేని స్టిల్స్ పంపించన్నారు. నేను అసలు ఎప్పుడు అని ఊరుకున్నాను. నేను 1 మంత్ తర్వాత అందరూ వచ్చేసి స్టిల్స్ కావాలి స్టిల్స్ కావాలంటే అప్పుడు పాండిబజార్ వెళ్ళి ఆ కృష్ణ ఫోటో స్టూడియో అని ఒక స్టూడియో ఉండేది, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసి పంపించాను అనమాట. దాని తర్వాత మేకప్ టెస్ట్ చేశారు, ఇండస్ట్రీకి అంతా చూపించారంట మేకప్ టెస్ట్. ఇది ఎవరో తెలుసా అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అలాగా ఏదో పూర్వజన్మ సుకృతం, ఒక సంక్రమణం లాంటి పిక్చర్ చేసేదానికి అవకాశం, అంత మంచి రోల్, అంత మంచి డాన్సులు.
2: ఏమండి,

0: 90 సంవత్సరాల ప్రసార వైభవం ఆకాశవాణి ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. జాతీయ పండుగలు, మన స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఆకాశవాణి వింటేనే సంపూర్ణం అవునా? ఇక పండగలు, పర్వదినాలు వీటి మాటైతే చెప్పక్కర్లేదు. సంక్రాంతి ముగ్గు పెట్టాలంటే ముత్యాల ముగ్గు పాట వింటేనే ఆనందం. క్రిస్మస్ బెల్స్ మోగాలంటే ఆకాశవాణి వినిపించే క్యారల్స్ వింటేనే సంతోషం. రంజాన్ ప్రాశస్త్యం తెలుసుకోవాలంటే ఆకాశవాణి అందించే సమాచారంతోనే ప్రమోదం. ఇలాంటి ఆనందాన్ని, గతం జ్ఞాపకాలను దొంతరలా మన రేడియోతో పంచుకున్న రచయిత, నటుడు, నిర్మాత తనికెళ్ల భరణి గారు రేడియో గురించి ఏం చెప్పారో తెలుసా?
1: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం. ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదాలు.

మమ్మల్ని మా మాటల్ని ప్రతిరోజూ వింటూ అభిమానించే శ్రోతలందరికీ, ఆదరిస్తున్న సహృదయాలకు మా ఆర్జీల పేర్లతో ఒక చిన్న కదంబ కుసుమం రాయడానికి వీలైనన్ని పేర్లు కలిపి అభిమానంగా అందిస్తున్న ఈ కుసుమం మా వివిధ భారతి శ్రోతల కోసం కూడా. ఆకాశవాణి తనివితీరని పాటలగని, ఇది నిరంతర సంగీత స్రవంతి. పాటల ప్రవాహంలో కొత్త పద్మాలు వికసిస్తూనే ఉంటాయి. కొంటె కృష్ణుడి మురళీరవం వినిపిస్తూనే ఉంటుంది. స్వాతి ముత్యంలా మెరుస్తూనే ఉంటుంది. మా కార్యక్రమాలతో మీ మదిలో చల్లని పవనం వీస్తుంది. ఆకాశవాణిలో అశోక వృక్షం అనితంగా నవ్వుతూ మధురంగా పలకరిస్తుంది. ప్రసన్నంగా శ్రోతలందరూ వింటున్నారు. ఈ ఆనంద దీపిక వెలిగించిన జ్యోతులు మీ హృదయాన్ని లక్ష్మీప్రదంగా తట్టిలేపుతాయి. అనుపమానమైన మన ఆకాశవాణితో మీ ప్రయాణం, శిరీష పుష్పం అందించే సుమగంధం నలుదిక్కులా ఆ రమేషుని మందహాసంలా వ్యాపిస్తూనే ఉంటుంది. మా కార్యక్రమాలు రోజాపూల మెత్తదనంలా హాయిగా, నాగమణిలా మనోహరంగా రాగ రంజితం చేస్తూ భక్తిగా ఆ శ్రీనివాసుని మాత్రమే కాదు, ఈశుని మెడలో ఉండే నాగరాజుని చేరుకుంటున్నాయి. ఆకాశవాణికి మరెన్నో కీర్తి కిరీటాలు అలంకరింపబడుతూనే ఉంటాయి. విశాలాక్షి స్నేహహస్తంలా మా ప్రతి మాట, స్వచ్ఛమైన నీరజంలా సదా మీకోసమే అని మీ అందరి అభిమానానికి పాత్రులమైన వివిధ భారతి ఆర్జేలం అందరం వినమ్రంగా చెప్పుకున్న మనసులో మాటలివి. ఈ కదంబ కుసుమం 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణానికి ఆర్జేలు అందించిన జ్యోతలు అని నమస్కరిస్తోంది మీ రేడియో సఖీ అనుపమా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దాన్లను ఘనంగా నిర్వహించారు. వార్తల వివరంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాసేపటి క్రితమే కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనపై అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు

0: పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, ములుగు, నల్గొండ, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన నమోదు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి అవకాశమని, ప్రజలు స్వీయ గణనలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్లు పిలుపునిచ్చారు. భారతదేశపు తొలి స్పేస్టెక్ యూనికార్న్గా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈ ఘనత తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు గర్వకారణమని, భారతీయ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేనిపక్షంలో తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోని పలు కులాల పేర్లను మారుస్తూ గౌరవప్రదమైన పర్యాయ పదాలను జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు గ్రూప్ ఏ, గ్రూప్ డి విభాగాల్లోని అసభ్యకర పదాలను తొలగించి రికార్డుల్లో మార్పులు చేపట్టింది. ముఖ్యంగా దొమ్మరను గడవంశీయగా, పిచ్చకుంట్లని వంశరాజుగా, బుడబుక్కలను శివక్షత్రియగా మార్చారు. అలాగే ధోబి, తమ్మలి, మేరు వంటి పదాలను చేర్చడం ద్వారా ఆయా వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. ప్రభుత్వ రికార్డుల్లో తక్షణమే అమల్లోకి వచ్చే ఈ మార్పులు విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా చాటుకునేలా దోహదపడనున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందన్నారు.
1: ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, 2 లక్ష మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ 2 లక్ష కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. రైతులు ఆందోళన పడేది అవసరం లేదు.
0: ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూరదర్శన్ యాదగిరి డీడీజీఈ ఎన్వి రమణ మాట్లాడుతూ, ఆకాశవాణి కార్యక్రమాలు ప్రాచీన భారతీయ సంస్కృతి, కళలు, కళారూపాలను, సాహిత్యాన్ని పరిరక్షిస్తూనే నిత్య నూతన రూపకల్పనతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అంతకుముందు ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ డీడీజీఈ హరిసింగ్, ఎన్వి రమణ జెండా ఊపి ప్రారంభించారు. బషీర్బాగ్ సెక్రటేరియట్ మీదుగా సాగిన ఈ వాకథాన్ తిరిగి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తరతరాలుగా ఆకాశవాణి అందిస్తున్న సేవలను వివరించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో అందరి శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా ఆకాశవాణి తమ ప్రసారాలు అందిస్తున్నదన్నారు. దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గత 132 నెలలుగా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తూ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీనివాస మహేష్, ఆకాశవాణి సహాయ సంచాలకులు రామ్ గోపాల్, నీహార, సీమాకుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగులు ఈరోజు ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయం నుంచి రామవరం సెంటర్ వరకు ఆకాశవాణి సిబ్బంది ఉత్సాహంగా వాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 90 ఏళ్లుగా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆకాశవాణిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకర్రావు, సీనియర్ ఇంజనీర్ మాలిబాబు సింగ్ సహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఆర్జేలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన వాకథాన్ను కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

0: మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. ఆదివాసీ సంస్కృతిని కాపాడుతూ సమాచార వారధిగా సేవలందిస్తున్న ఈ కేంద్రం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందని, జాతీయ రహదారుల విస్తరణతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని విమర్శిస్తూ తెలంగాణ సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మించడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన వారు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశాన్ని గత ప్రభుత్వం కమిషన్ల కోసం కాలరాసిందని ఆరోపించారు.
1: మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది.
0: వచ్చే 10 ఏళ్లలో హైదరాబాదును గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముంబైలో జరిగిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్లో పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ను రూపొందించామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దానాలను ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మీరు వింటున్నారు ఎస్, మీ అందరికీ నాకు కూడా ఎంతో ఇష్టమైన షో షో టైం. మరి షో టైం అంటే పండగ టైం, ఎందుకంటే మీ అందరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాము. మేము అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు పంపించే ఏకైక కార్యక్రమం షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082, 0402324082, ఇవి మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు జవాబులు పంపించేయచ్చు. అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఫస్ట్ క్వశ్చన్ మొదలు పెట్టేస్తాను, జాగ్రత్తగా వినండి. ఉగాది పండగ మనందరికీ చాలా ఇష్టమైన పండగ, మన తెలుగు వారి కొత్త సంవత్సరం. ఉగాది పండగలో మనకి 60 పేర్లుంటాయి, అంటే 60 నామ సంవత్సరాలు అని అంటాం కదా, అలా ప్రభవ విభవ అలా. మరి ఈ సంవత్సరం అయితే పరాభవ నామ సంవత్సరం. చివరిది అంటే 60వ సంవత్సరం పేరేంటి? ఉగాది పండగలో మనకి 60 పేర్లుంటాయి, ప్రతి సంవత్సరానికి ఒక పేరు. 60వ సంవత్సరం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

ఏమైందో అని చెప్పి ఆ పాటలో అయితే హీరో పాడేశారు, కానీ ఏమైందేంటి ప్రశ్న అడగగానే ఇలా జవాబులు పంపించేస్తారు మా వివిధ భారతి శ్రోతలు. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, ఉగాది పండుగలో 60 సంవత్సరాల పేర్లుంటాయి కదా, ఆ చివరిది అంటే 60వ సంవత్సరం పేరేంటి అంటే అక్షయ నామ సంవత్సరం. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నర్సంపేట నుంచి బాలకృష్ణ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే అంకుశాపురం నుంచి సుదర్శన్, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్ వెస్ట్, మారేడుపల్లి నుంచి ప్రసాద్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, న్యావానంద్ నుంచి శ్రీరామ్ నరేందర్, గజ్వేల్ నుంచి వెంకటేష్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, కౌకూర్ నుంచి సూర్యశ్రీ, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి అనిత, తుకారాం గేట్ నుంచి శ్రీనివాస్, కీసర నుంచి బండి కృష్ణగౌడ్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆటలు పాటలు నాటికలు వారు చాలిస్తారేమో, మరి మనమైతే ఇప్పుడే కదా మొదలు పెట్టాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందర షో టైంలో ఎలా పాల్గొనాలి అంటే 0402324

2852 0402234208 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నకి జవాబు ఈ నంబర్కి పంపించేయండి. భక్త తుకారం సినిమా మనందరికీ చాలా ఇష్టం, అవునా? మరి పాత సినిమా ప్రశ్నలు అడిగితే ఇలా ఇలా జవాబులు పంపించేస్తారు కదా, ప్రయత్నించండి. భక్త తుకారం సినిమాలో శివాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? భక్త తుకారాం సినిమాలో శివాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఒక హుషారైన పాట వినేశాం కదా, మరి షో టైంలో నేను అడిగాను, భక్త తుకారం సినిమాలో శివాజీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి అడగగానే జవాబు

పబ్లిటీ అందరూ సరైన జవాబులే పంపించారో, రైట్ ఆన్సర్ ఏంటంటే జగ్గయ్య గారు. జగ్గయ్య గారు శివాజీ గణేశన్ గారికి డబ్బింగ్ చెప్పారు. వారు ఈ సినిమాలో శివాజీ పాత్ర పోషించారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? జనగాం నుంచి చంద్రశేఖర్ శర్మ, బుధన్ పూజంపల్లి నుంచి మార్కండేయ, అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, రంగ హైదరాబాద్ నుంచి, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అత్తాపూర్ నుంచి రాజు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జంకంపేట నుంచి చిలుకా నారాయణ, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్ నరసింహరావు, వరంగల్ నుంచి సుధాకర్ ఉమా, మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీనివాస్, కళ్యాణ్ నగర్ నుంచి లక్ష్మీ, నిజామాబాద్ నుంచి జైనుద్దీన్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

కార్యక్రమం స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తూనే ఉంటుంది. 1:42 1 గంట దాటి 42 నిమిషాలు మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము రేడియో సెట్స్ ఆన్ చేశాము, వివిధ భారతి వింటున్నాము అంటారా? 0402324 0402 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్ కదా, మరి అటెంప్ట్ చేసేయండి. ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

దేవరా సినిమా నుంచి ఒక ఫాస్ట్ ట్రాక్ బీట్ వినేశాము. మరి ఇందాక నేను ఒక సులభమైన ప్రశ్న అడిగాను, ఆకాశవాణి అన్న పేరు పెట్టింది ఎవరు అంటే అందరూ నమస్కారాలతోటి జవాబు పంపించారు. వారు మరెవరో కాదు, గురుదేవులు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు ఆకాశవాణి అన్న పేరు పెట్టారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? అందరూ పంపించారు. వీళ్ళనన్ని పేర్లు చదివేస్తాను. పెడల నుంచి అప్పలరాజు, హైదరాబాద్ కోటి నుంచి విజయ్ కుమార్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, గోల్నేపల్లి నుంచి లక్ష్మయ్య, కర్ణాటక నుంచి రామకృష్ణ, మోరిపొలం నుంచి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి భోజేందర్, గజ్వేల్ నుంచి వెంకటేష్, బోయిగూడ నుంచి వేద, మనోజ్ఞ, నిజం

హైదరాబాద్ నుంచి మురహరి యశోద, ఇంకా గోపాలస్వామి ఎక్కడి నుంచి అంటే బాలో డిస్ట్రిక్ట్ నుంచి గోపాలస్వామి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఇంకొక చిలిపి ప్రశ్న అడిగిన ఈరోజు పండగ మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది కాబట్టి ఈరోజు ఇంకొక ప్రశ్న, ఇది ఒక చిలిపి ప్రశ్న అనుకోండి, జవాబులు పంపించేయండి, ఇదేం కాంటెస్ట్ కాదు. మరి షో టైంలో మీరు ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారు? ఫాస్ట్ బీట్స్ వినాలనుకుంటున్నారా, మెలడీ పాటలు వినాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్.

పండుగ వాతావరణం అని చెప్పి ఒక చిలిపి ప్రశ్నగా అడిగాను. షో టైంలో ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారంటే శ్రోతలు అద్భుతంగా స్పందించేశారు. నిజానికి స్పందన ఒక మిక్స్చర్ పొట్లంలా ఉంది. చాలామంది మెలడీస్ వినడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, అలాగే ఎంఎం శాస్త్రి అండ్ ఉమా పంజగుట్ట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ఇంకా ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా జవాబులు వచ్చేస్తూనే ఉన్నాయంటే చాలామంది ఎంతో ఉత్సాహంగా పంపిస్తున్నారు. భూదాన్ పూజంపల్లి నుంచి మార్కండేయ, అనిత,

దస్తగిరి పొద్దుటూరు నుంచి, అండ్ ఓల్డ్ సాంగ్స్ వినాలని వేద మనుగ్ నా బోయిగూడ నుంచి, అండ్ మిక్స్ ఆఫ్ బోత్ అని చెప్పి ఎంవి గోపాలస్వామి నేరెడ్మెట్ నుంచి పంపించారు. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి నుంచి ఆల్ సాంగ్స్ అన్ని పాటలు నాకు వినాలని ఉంటుంది అని చెప్పి అంటున్నారు. భాను మియాపూర్ నుంచి కూడా మెలడీ పాటలకే నా ఓటు అని చెప్పి అనేస్తున్నారు. మరి ఫాస్ట్ బీట్ పాటలు కావాలని మరికొంతమంది, అలాగే ఇళయరాజా పాటలు కావాలని పెడన నుంచి అప్పలరాజు ఆల్ టైమ్ హిట్స్ వినిపిస్తారు. నాకెంతో ఇష్టమైంది ఆకాశవాణి వివిధ భారతి నాగనాథ్ గుప్తా అండ్ సంఘవి శ్రీనివాస్ లావణ్య.

0: నుంచి అప్పలరాజు ఆల్ టైమ్ హిట్స్ వినిపిస్తారు. నాకెంతో ఇష్టమైంది ఆకాశవాణి వివిధ భారతి నాగనాథ్ గుప్తా అండ్ సంఘవి శ్రీనివాస్ లావణ్య కూడా ఇదే వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. పాత పాటలు నాకు చాలా ఇష్టమని ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య కూడా పంపించారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి సునీత అంటున్నారు మెలోడీ పాటలకే నా ఓటు అని చెప్పి. చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే మీరు మెలోడీ సాంగ్స్ ఎక్కువ వేయండి, అలాగే అన్ని పాటలు రకరకాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ అని ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి పెట్టారు. అలాగే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడి నుంచి ఘనగలూరు కర్ణాటక నుంచి వారు కూడా మెలోడీ సాంగ్స్ ఫాస్ట్ బీట్ కావాలని కల్పన నాగోల్ నుంచి అందరికీ నచ్చే పాటలు నేను వింటానని అత్తాపూర్ నుంచి రాజు గారు ఇలా రకరకాలుగా మూసాపేట నుంచి నరేష్ రమేష్ గుప్తా జిల్లెలగూడ నుంచి ఎక్కువ మంది ఓటు మాత్రం మెలోడీ పాటలకే. అన్ని పాటలు వేసినా మేమందరం వింటాము, వివిధ్ భారతిని ఎప్పుడు ఆదరిస్తామంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు షో టైంలో పాల్గొనందుకు అందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈ ప్రసారంలో మరి కాసేపట్లో వార్తలు, దాని తర్వాత 2:15 శక్తిశీలి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 1:59. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 శక్తిశిలిలో మళ్ళీ కలుద్దాం. మరి శక్తిశిలిలో మీరు కోరుకున్న పాటలు వేస్తాను, వినిపిస్తాను. ఈ రోజు పండగ కాబట్టి. ఏంటా పండగ? అందరికీ తెలుసు, 90 సంవత్సరాల ఆకాశవాణి పండగ కాబట్టి శక్తిశిలిలో మీరు కోరుకున్న పాటలతోటి మీ ముందుకు వస్తోంది మీ రేడియో సఖి అనుపమ.

0: The fragile ceasefire in West Asia is under severe strain after a wave of military escalations overnight. The U.S. military confirmed its naval forces came under Iranian missile, drone and fast boat attacks in the Strait of Hormuz, responding by eliminating inbound threats. Three U.S. Navy destroyers successfully transited the strait under fire, with President Donald Trump saying American vessels sustained no damage, while U.S. forces dealt what he called great damage to the attackers. More from our correspondent.
1: The United Arab Emirates moved swiftly to defend its territory early Friday. The National Emergency Crisis and Disaster Management Authority confirmed UAE air defense systems were activated at approximately 6:30 in the morning local time to intercept incoming missile and drone threats. Separately, Iran's military reported U.S. strikes hit civilian areas across multiple sites in southern Iran, a claim Washington has not directly addressed. The competing narratives from both sides reflect the deep mistrust complicating the emerging 14-point framework, one that would pause hostilities and open a 30-day window for final negotiations on Iran's nuclear program, sanctions relief and Strait of Hormuz transit arrangements. This is Vinod Kumar for Akashvani News from Dubai.
0: In IPL cricket, Delhi Capitals will face Kolkata Knight Riders at Arun Jaitley Stadium in Delhi today. The match will begin at 7:30 p.m. Yesterday, Lucknow Super Giants defeated Royal Challengers Bengaluru by 9 runs in a rain-affected match at Bharat Ratna Shri Atal Bihari Vajpayee Khana Cricket Stadium in Lucknow. And now, before we end the bulletin, the headlines once again. West Bengal BJP Legislature Party to meet in Kolkata today to elect its leader. DRDO and Indian Air Force successfully conduct maiden flight trial of indigenous Tara glide weapon. Prime Minister Narendra Modi describes Somnath Temple as timeless symbol of Bharat's resilience, unity and civilizational strength. U.S. Court of International Trade declares Trump administration's 10% universal tariff levied on imports from India and other countries illegal. U.S. President Donald Trump says United States and European Union are united in ensuring that Iran never acquires nuclear weapons. And in IPL cricket, Delhi Capitals to take on Kolkata Knight Riders in Delhi this evening. With that, we end the midday news.
2: Akasivani, Vivid Bharati Kendram, Studio la samayam 2 gantala 15 nimshalu. మీరు వింటున్నారు శక్తిశీలి మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, శక్తిశీలిలో మీరు కోరుకున్న పాటలు నేను వినిపిస్తాను, కానీ మీ పేర్లు చదివే అవకాశం లేదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు కోరుకోండి. మీకు నచ్చిన పాటలు వింటూ శక్తిశీలిని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఈరోజు పండగ సంబరాలు కదా. సో ఈరోజు శక్తిశీలిలో మనము ఇద్దరి గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆడ పోలీస్ కాదు, ఆడ పులి. పులి మాటేసి పంజా విసిరినట్టు పోకిరీల ఆట కట్టించారు మన హైదరాబాద్ కమిషనర్, మల్కాజిగిరిలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి గారు. గతవారం వారు అండర్ కవర్ కాప్గా ఒక సామాన్యురాలిగా అక్కడ నించున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో నించున్నారు, సుమారు 4 గంటల పాటు నించున్నారు. ఎంతమంది వచ్చి ఆమెను వేధించారో తెలుసా? 40 మంది. కానీ ఒక్కరు కూడా వచ్చి ఎందుకమ్మా మీరు ఇక్కడ నించున్నారు, ఏంటి, ఏం జరిగింది, మీకు ఏదైనా సహాయం కావాలని మాత్రం ప్రశ్నించిన వారు ఎవరూ లేరు. మరి మాయమైపోతున్నాడమ్మా మానవుడు అని మనం పాటలు పాడేసుకోవాలా, లేదా ఆ పోకిరీల ఆట కట్టించి వాళ్ళందరికీ శిక్ష ఏం వేశారో తెలుసా? శిక్ష కాదు, మీ అందరూ తెలుసుకోండి, మీరు చేస్తున్నది ఇది తప్పు అని చెప్పి చెప్పారు సుమతి గారు. వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు. నిజంగా శక్తిశీలి అంటే ఇదే కదా. ఇలాంటి పనులు చేస్తేనే కదా అసలు ఏం జరుగుతోంది మన సిటీలో, మహిళల భద్రత ఏంటి, ఎలా ఉంది అన్నది తెలుసుకున్నారు. మరి ఇప్పుడు విందాం బొమ్మరిల్లు సినిమాలోని ఈ పాఠం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈరోజు శ్రోతలు కోరుకున్న పాటలతో మనం శక్తిశీలి వింటున్నాము. సరే, ఇంకొకరి గురించి చెప్తానన్నాను కదా, ఒక ఊరికి సర్పంచ్ అనగానే మనందరికీ ఏమనిపిస్తుంది? అబ్బో, గ్రామం అంతా చూసుకోవాల్సిన బరువు బాధ్యతలు, పెద్ద వయసులో కూడా పెద్ద బాధ్యతలు పోషించాల్సిన అవసరం. తప్పదు కదా, సర్పంచ్ పోస్ట్ అంటే ఆషామాషి వ్యవహారమా అని అనుకుంటాం. కానీ మూడు చక్రాల సైకిల్ మీద మైక్ పెట్టుకొని అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ తిరిగే ఒక యువ సర్పంచ్ గురించి నేను మీ అందరితో చెప్తేనో? ఏంటి, గ్రామానికేమో ఆ అమ్మాయి సర్పంచ్, కానీ బండి మీద అనౌన్స్మెంట్స్ ఏంటండి? అర్థం కాలేదంటారా? ఒక పాట వినండి, దాని తర్వాత చెప్తాను కదా.

నేను ఇందాక శక్తిశిలిలో మీ అందరితో చెప్పాను కదా, ఒక అమ్మాయి అంటే ఒక చిన్న అమ్మాయి గోవాలో సర్పంచ్గా ఎన్నికైంది. మైక్ పట్టుకొని అనౌన్స్మెంట్స్ చేస్తోంది ఒక త్రిచక్ర వాహనం మీద అని. ఆసక్తిగా అనిపిస్తుంది కదా. అగోండ గ్రామం గోవాలో ఒక మారుమూల, ప్రశాంతతకు పెట్టింది పేరైన గ్రామం. అందమైన సముద్రం, హాయినిచ్చే గాలి, ఇది ఒకప్పటి ముఖచిత్రం. కానీ ప్రెట్టెల్ ఫెర్నాండిస్ ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితం ఊరంతా ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు, సముద్రపు ఒడ్డున టూరిస్టులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇవి ఆమెకు స్వాగతం పలికాయి. మరి తను ఏం చేసింది? ఆ గ్రామాన్ని మార్చిందా లేదా

శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం అగోండా గోవాలోని ఒక గ్రామం సర్పంచ్గా ఎన్నికైన ప్రెట్టెల్ ఫెర్నాండెస్ గురించి. 26 సంవత్సరాలకే గ్రామ సర్పంచ్గా దేశంలో ఎన్నికైన పిన్న వయసున్న సర్పంచ్లలో ఒకరు. ఇదేంటి, సర్పంచ్ ఇంత చిన్న అమ్మాయి అంటారా? అమ్మాయి వయసు చిన్నదే అవ్వచ్చు, ఆలోచన మాత్రం పెద్దది, బాధ్యత అంతకన్నా పెద్దది. నిజమే, ఒక గ్రామ సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య అన్నీ చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ప్రెట్టెల్ మాత్రం నవ్వుతూనే ఛార్జ్ తీసుకున్నారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2:38. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి ఈ రోజు మనం గోవాలోని అంగోడా గ్రామ సర్పంచ్, ఒక యువ సర్పంచ్ గురించి శక్తిశీలిలో మాట్లాడుకుంటున్నాం కదా. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపాలి, గ్రామమంతా స్వచ్ఛ ఇండియా నినాదాన్ని నిజం చేయాలనుకుంది ప్రెట్టెల్. ప్రతిరోజు పొద్దున్నే సైకిల్ రిక్షా ఎక్కి మైక్ పట్టుకొని ఇంటింటికి వెళ్లి నచ్చజెప్పింది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే అనారోగ్యం ఎలా దోస్తీ చేసుకుంటుందో అర్థమయ్యేటట్టు గడప గడపకి నేర్పించింది ప్రెట్టెల్ ఫెర్నాండెస్.

అంగోడాలో ఒక గ్రామ సర్పంచ్ మార్పు ఎలా తీసుకొచ్చిందో చెప్పుకుంటున్నాం కదా. చెత్త లేకుండా ఏ ఇల్లైనా ఉంటుందా అని ప్రశ్నించారు గ్రామస్తులు. ఎందుకంటే వారందరినీ గ్రామాన్ని నీట్గా శుభ్రంగా ఉంచుకోమని ప్రెట్టెల్ ఫెర్నాండిస్ చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి. కానీ ఎక్కడ పడితే చెత్త అక్కడ వెయ్యకండి, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి చెత్తను తీసుకెళ్ళడానికి కొందరిని కలుపుకొని వస్తాను అని భరోసా ఇచ్చింది. ఇవ్వడమే కాదు, అక్కడి యువతలో అవగాహన కలిగించింది. వారు కూడా ముందుకొచ్చారు. కానీ మార్పు అంత త్వరగా రాలేదు. రాదని మనకు కూడా తెలుసు కదా.

ఒక యువ సర్పంచ్ గ్రామ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది, పరిశుభ్రతకు మారుపేరుగా ఎలా తీసుకొచ్చిందో మనం మాట్లాడుకుంటున్నాం. అంగోడా గోవా గ్రామానికి చెందిన ప్రెట్టెల్ ఫెర్నాండెస్ సర్పంచ్గా ఎన్నికయ్యాక ఏం చేశారో చెప్తున్నాను కదా. సౌర విద్యుత్తుతో అంటే సోలార్ పవర్తో నడిచే సీసీటీవీలు గ్రామమంతా పెట్టించారు. ఎవరైనా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా ఏంటో తెలుసా? ఇంటింటికి నెల రోజుల పాటు వెళ్లి చెత్తని కలెక్ట్ చేస్తే వాలి. ఇదే కాదు, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేసి గ్రామమంతా పంచడం మొదలుపెట్టారు ప్రెట్టెల్ ఫెర్నాండెస్. ఇది పంటకి వేస్తే ఎంత ఉపయోగమో మళ్లీ మైక్ పట్టుకుని ఇల్లిల్లు తిరిగి ఆ సైకిల్ రిక్షా మీద చెప్పారు ప్రెట్టెల్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కొందరు జగమొండిలను తనదైన శైలిలో మార్చింది బ్రెట్టెల్ ఫెర్నాండెస్. స్కూల్లో చదివే పిల్లలందర్నీ కలుపుకుంది. గ్రామ రూపురేఖలు ఎలా మార్చాలి, తల్లిదండ్రులతో ఎలా చైతన్యం కలిగించాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్తో వారికి దగ్గరైంది. వారి ద్వారా తల్లిదండ్రులకు నేర్పించింది. గ్రామంలో ఉన్న యువత అందరితో కలిసి తను కూడా రెగ్యులర్గా ప్రతినిత్యం వీధులు ఊడవడం, చెత్త పోగేయడం లాంటివి చేసింది. ఇదంతా కొన్ని రోజుల్లో జరగలేదు సుమా, 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అంగోడ గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. పచ్చదనం అక్కడ మనల్ని ఆహ్వానించడమే కాదు, శుభ్రమైన పరిసరాలు ఆరోగ్యాన్ని సూచిస్తున్నాయి. గ్రామస్తులు మెరుగైన జీవన విధానానికి అలవాటు పడ్డారు. కాని ప్రెట్టెలింకా ఆగలేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే చెత్తను కంపోస్టింగ్ చేయడం నేర్పిస్తోంది. ఇంత అద్భుతమైన మార్పు తీసుకొచ్చినందుకు అగోండా గ్రామానికి క్లీన్ విలేజ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. మార్పు రావాలంటే ఇలాంటి శక్తిశీరులు ఎంతైనా అవసరం. ఏమంటారు?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశానికే ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని, కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు వెచ్చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సభావేదికతో పాటు మొత్తం మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఎల్లుండి హైదరాబాద్ పర్యటన సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాల వినియోగంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు రామారావు విమర్శించారు. ప్రతి ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్న కృష్ణానగర్ పరిసరాలకు ఈ ఏడాది ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. పైనుంచి భారీ మొత్తంలో వచ్చిన వరద సాఫీగా సాగేలా కాలువల్లో పూడికతీత పనులను ముమ్మరం చేశామన్నారు. తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిపిఐ, సిపిఐఎం, వీసీకే అంగీకరించాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. వీరందరి మద్దతుతో టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు కావలసిన మ్యాజిక్ నంబర్ 118కి చేరింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HUD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:03.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు. 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో వింతలు విశేషాలతో, అత్యవసర సమయాల్లో జనవాహిని చైతన్యపరిచే, అవగాహన కల్పించే, అప్రమత్తం చేసే కార్యక్రమాలతో, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచి, మిమ్మల్ని ఉత్సాహపరిచే పాటలతో, మాటలతో మిమ్మల్ని ఆనందపరచడానికి మేము చేసే ప్రయత్నాలన్నింటినీ మీరు ఆహ్వానించి ఆదరించినందుకు

0: ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ప్రియమైన శ్రోతలందరికీ కృతజ్ఞతలు. ఇందులో అగ్రతాంబూలం మీదేనండోయ్, అంటే మన శ్రోతలదే. శ్రోతల ఆదరణే మా ఆనందం. ఈ 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమాల సమాహారంలో మనమందరం భాగస్వాములమైనందుకు గర్విస్తూ 90 ఏళ్ల ఆకాశవాణి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఈ ఉత్సవాన్ని మరింత సెలబ్రేట్ చేసుకుందాం. ఈ పూట మంచి పాటలతో మాటలతో లెట్స్ స్టార్ట్ దిస్ షో.
1: Yeah.

ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్.

0: 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. అలాగే మరి ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మీకోసమే. ఆ కార్యక్రమమే మీట్ ద స్టార్. మరి ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్ ఫిల్మ్ మేకర్ కమల్ కిరణ్ గారితో పరిచయం కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానీటి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందమాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. నలుగురు స్నేహితులు ఒక చోట కలిశారంటే ఏదో ఒక పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, ఇంకా ఏంటి సంగతులంటే ఇంకా ఏంటి సంగతులు, ఏమున్నాయిరా నువ్వే చెప్పాలంటే

నువ్వే చెప్పాలని, లేదంటే అంతా రొటీన్ రొటీన్ రొటీన్, బోర్ కొట్టేస్తుందిరా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుందిరా లైఫ్ అంటూ ఇలాంటి మాటలు చాలా సాధారణంగా వింటూ ఉంటాం. కానీ రొటీన్ లైఫ్ని కూడా డిసిప్లైన్గా, హెల్దీగా, ఫిట్గా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాదు, రొటీన్ లైఫ్లో చేసుకునే చిన్న చిన్న అలవాట్లే పెద్ద సక్సెస్ని తెచ్చిపెడతాయి అని కూడా అంటున్నారు. మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం చాయ్తో. హాయ్ కబుర్లో, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం, ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదం.
3: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు

0: www.nimionlineadmissions.in ద్వారా మే 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: అసలు విషయం ఏంటంటే, ప్రతిరోజు ఎక్సర్సైజ్ని, బుక్ రీడింగ్ని, టైంకి భోజనం చేసే అలవాటుని మన లైఫ్లో రొటీన్గా మార్చుకుంటే, అంటే ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా చేసుకుంటే ఫిట్నెస్ మన సొంతం అవుతుందట. ఇంకా పుస్తకాలు చదివే అలవాటు మనల్ని గొప్ప చదువరిని చేస్తుందట. ఇంకా మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యవంతుల్ని చేస్తాయట. కొద్ది కొద్దిగా దాచేటువంటి డబ్బు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారి ఏదో ఒక రూపంలో అవసరానికి మనకు అక్కరకు వస్తుందట. ఇలా మంచి అలవాట్లన్నీ కలగలిపి మనం పనిచేసే పనిలో మన డెవలప్మెంట్తో పాటు మనల్ని విజేతలుగా మారుస్తాయని, లాంగ్ టైంలో సాధించే చిన్న చిన్న విజయాలే పెద్ద పెద్ద ఫలితాలని ఇస్తాయి అంటున్నారు ది కాంపౌండ్ ఎఫెక్ట్ అనే పుస్తకంలో డారెన్ హార్డీ గారు. మరి ఇంకా మాట్లాడుకుందాం రొటీన్ లైఫ్లో ఉండే మజా గురించి చాయ్తో హాయ్ కబుర్లో. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 5:25. ఇంకా రొటీన్ లైఫ్ ని థ్రిల్లింగ్ గా ఎలా చేసుకోవచ్చు అంటున్నారంటే, రొటీన్ లైఫ్ లో రోజుకొక సర్ప్రైజ్ ఉండకపోవచ్చేమో కానీ క్రమశిక్షణ అనేది ఉంటుంది. గొప్ప థ్రిల్ లేకపోవచ్చేమో కానీ ఒత్తిడి బర్న్అవుట్స్ దరిచేరవట. ఇంకా వాస్తవంలో బ్రతుకుతాం, దాంతో ఇంట్లో ఆఫీసులో అన్ని చోట్ల మన పట్ల మనమీదే నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా జీవితం ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఒకే రకం దినచర్య మహావిసుగు అని అనుకోకూడదని. ఎంతో మంది ప్రముఖులు రొటీన్ గా ఒకే టైంకి ఒకే పని చేస్తున్నందువల్లే వాళ్లు సక్సెస్ ని సాధించారు అని. మరి ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉండొచ్చు కదా, ఎవరిది వారికి రొటీనే కదా. సో రొటీన్ లైఫ్ అనేది మెదడులో కొత్త సృజనాత్మక ఆలోచనలు కలిగించేలా చేస్తుందట. ఇంకా రొటీన్ లైఫ్ లో ఒక ప్రేరణ అనేది ఉంటుంది, అది క్రమశిక్షణకు అలవడుతుంది. ఇంకా ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ పనుల్ని వాయిదా వేయకుండా ఎప్పటి పనుల్ని అప్పుడు పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందట ఈ రొటీన్ లైఫ్ లో. కాబట్టి రొటీన్ లైఫ్ బోరింగ్ అనే మాటని మీ నోటి వెంట రానియకండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి.
3: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నాం మనం. కాస్త తీరిక సమయం దొరికితే చాలు, పిల్లలు పెద్దలు వెంటనే స్మార్ట్ ఫోన్ ని చేతిలోకి తీసేసుకుని నచ్చినవన్నీ చూసేస్తూ ఇష్టం వచ్చినట్లు గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. దీనివల్ల కళ్లకి ఎఫెక్ట్, ఇంకా చిన్న వయసులోనే మెదడు పనితీరు కూడా బాగా మందగిస్తుంది. ఇంకా మతిమరుపు లాంటివి చిన్న వయసులోనే దరిచేరుతాయి. ఇంకా సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతారట చిన్న వయసులో ఉన్నప్పుడు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ ఒక 25-30 ఏళ్ల వెనక్కి వెళ్లి గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో వేసవి సెలవులు రాగానే ఎంచక్క పిల్లలందరూ ఒక చోట చేరి కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళ, నేలబండ, నాలుగు రాళ్లాట, గచ్చకాయలు, అప్పడప్పడ తాండ్రా, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి, దాడి ఆట, పామునిచ్చినాట, ఏడు పెంకులాట, ఇలా ఎన్నో రకాల ఆటలు ఆడేవారు. ఇంకా అమ్మమ్మ నాన్నమ్మల ఇంటికి వెళ్లి తాతయ్య చెప్పే కథలు వింటూ ఆరు బయట హాయిగా పడుకునే రోజులు ఎంత బాగుండేవో కదా. మరి ఇప్పటి పిల్లలకి ఇవన్నీ తెలుసా? తెలుసా అంటే అస్సలు తెలియదు. మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी

0: పరేడ్ గ్రౌండ్స్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియో క్లాక్ లో సమయం 5:37, 5:50 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇప్పటి పిల్లలకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ అనుభవాలన్నీ తెలుసా అంటే అస్సలు తెలీదు. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు గజిబిజి బిజీ లైఫ్ లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లలకు చెప్పేవారు ఇంట్లో పెద్దవారు ఎవరూ లేక ఇలాంటి వాటికి దూరమైపోతున్నారు. డిజిటల్ స్క్రీన్లకి అలవాటైపోయి సపరేట్ జోన్లో ఉండిపోతున్నారు. నలుగురు పిల్లలతో కలిసి ఆటపాటల ఊసే ఎత్తటం లేదు. నలుగురితో కలిసి ఆడినప్పుడే కదా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, మెదడుకి చురుకుతనం, అందరితో కలిసిపోయే తత్వం అలవడతాయి. సో కాస్త వీరు చూసుకుని ఫోన్లు పక్కన పడేసి పిల్లలతో ఇలాంటి మంచి మంచి విషయాలు షేర్ చేసుకుని వాళ్లతో టైం ని స్పెండ్ చేస్తూ మంచి మంచి కథలు చెప్తూ వారికి ఆరోగ్యకరమైన వాతావరణానికి అలవాటు పడేటట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్లుగా మనలో ప్రతి ఒక్కరిది. వీలైతే లవ్ చూద్దాం డ్యూడ్ పోయేదేముంది అని ప్రభాస్ డైలాగ్ లాగా కొంచెం ప్రయత్నిద్దాం, మంచిని అందిద్దాం, పోయేదేముంది ఏమంటారు?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందిన దర్శక దిగ్గజ నిర్మాత ఎంఎస్ రాజు. గుర్తొచ్చారా, ఎంఎస్ రాజు అంటే ఎవరో? మరి ఆయన నిర్మించిన సినిమాలేంటో మీకు గుర్తున్నాయా? గుర్తురాలేదు అంటారా? అయితే నేనే మీకు చెప్పేస్తాను. ఎక్కువగా లవ్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసిన సినిమాల్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు. అవే మనసంతా నువ్వే, వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు, ఇలా ఎన్నో సినిమాలు ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసింగ్ చేసినవే. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ గురించి ఎందుకబ్బా అని ఆలోచిస్తున్నారా? ఎస్, విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ముందుకి రాబోతున్నారు అగధ

అనేటువంటి సినిమాతో. ఆత్మలు ప్రేతాత్మలకు సంబంధించిన సబ్జెక్ట్తో ఈసారి డిఫరెంట్గా ప్రేక్షకులని 2.0 లాగా పలకరించనున్నారు. శ్రవణ్ కామాక్షి హీరో హీరోయిన్లుగా ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రేజర్ ని నిన్న రిలీజ్ చేసుకున్నారు. ఈ చిత్ర యూనిట్ త్వరలోనే అగధ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం, ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదాలు.
3: చాయ్తో హాయ్ కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం. సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాలు ఉర్దూలో వార్తలు వింటారు, 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05.
1: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలివెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
0: పుష్ప చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట పుష్ప 2 చిత్రం నుండి.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం, ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వార్తల వివరంగా. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ మంత్రి శ్రీహరిని నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాభవన్లో మూసీ పునరుజ్జీవన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబులను మధుపార్క్ రిడ్జ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నిర్వాసితులు వ్యక్తం చేసిన సందేహాలు అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బ్లీపాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ప్రజాప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎస్పీఎం ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం 270 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అధికార ఎమ్మెల్యేగా కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు బలమైన వేదికగా నిలిచే జిల్లా మహిళా సమాఖ్య భవనాలు తెలంగాణలో రూపుదిద్దుకుంటున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక కల్పించడం, మహిళా ఆర్థిక వ్యవస్థను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని మంత్రి సీతక్క తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాదు ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశుపోషణపై రాష్ట్రంలోని రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి పశుపోషక రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తీసుకొస్తామని, రైతులు పశుసంపద పెంపుపై దృష్టి సారించాలని కోరారు.
1: ఇన్సూరెన్స్ సంబంధించిన విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైఅప్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైల్ పరిశీలన ఉందని చెప్పి చెప్తున్నారు. పశు సంపదను పెంచే మేకల గొర్రెలు చెప్పినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన విషయం అంశాన్ని పరిష్కారం తొందరగా చేయాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తానని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సభావేదికతో పాటు మొత్తం

0: మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ రెడ్డి కలిశారు. క్రికెట్ అభివృద్ది ప్రోత్సాహానికి హెచ్సీఏ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన గవర్నర్కు వివరించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదిస్తున్న TG20 లీగ్ కార్యక్రమంపై కూడా గవర్నర్కు తెలియజేశారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం వాక్థాన్ నిర్వహించింది. ఇందులో భాగంగా వరంగల్ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రం సహపరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ప్రారంభించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరివాణి ఆకాశవాణి అనే నినాదంతో ఆకాశవాణి ప్రాంగణం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగింది.
1: రేడియో అనేది వ్యవసాయ అభివృద్ధికి ఒకప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ ఉపయోగపడతా ఉంది. ఇది మరింతగా రైతాంగానికి ఇంకా చేరువలో కావాలని, వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ రానున్న రోజు లోపల రైతులు రేడియో ద్వారా మరింత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.
0: మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే సమాజంలో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. పిల్లలే కాదు, మాకు కూడా గౌరవం వస్తుంది. అందుకే పిల్లల్ని చదివిపియాలన్న ఆలోచన కూడా ఈ రోజు పేద తల్లిదండ్రులకు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు. రాబోయే రోజుల్లో ఈ మార్పు ఫలితాలు మనకు కనబడతాయి. మహబూబ్ నగర్ ని ఈ రోజు ఎడ్యుకేషన్ హబ్ గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మనం ఎన్నో కొత్త కాలేజీలను ఇక్కడ పెట్టుకున్నాం.
0: ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ సూచించారు. వేములవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడతాయి. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి అంగవైకల్యం సంబంధించిన 5 లక్షల వరకు వాళ్లకు బెనిఫిట్ ఉన్నది.
0: జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు మారథాన్ను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రణాళిక చేపడుతుందని వివరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా గూడూరులో రైతులకు స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 ఆల్ టైమ్ హిట్స్ వింటారు. ముందుగా వినబోతున్న పాట రాజహంస చిత్రంలోను ఎంఎం కీరవాణి చిత్ర గానం చేసిన పాట వినబోతున్నారు. చిరవెన్నెల సీతారాం శాస్త్రి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: ఆల్టీమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట జెస్సీ గిఫ్ట్ గానం సంగీతం యువసేన చిత్రం నుండి చిరువెన్నెల గీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: వినబోతున్న పాట ప్రేమించుకుందాం రా చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి మహేష్ సంగీతం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు ఆల్ టైమ్ హిట్స్లో కొన్ని సినీ గీతాలు విన్నారు. మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40:30. నేరాజనం శీర్షకన లంహే ప్రాయచిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: 90 వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం, ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొంబాయి ప్రేడు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ గానం చేశారు. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం నుండి పాటను వినబోతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరు గీతానికి ఇళయరాజా సంగీతం.

0: శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు.

0: వార్తల వివరంగా దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్ కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: దూరదర్శన్ హోనే కే నాతే జో ఇస్ తరహ కా కార్యక్రమ హమ్ కర్తే హై, ఇస్కా సందేశ్ దూర్ దూర్ తక్ సుదూర్ ప్రదేశ్ తక్ ఇస్ పహుంచతా హై, ఔర్ యే ఏక్ బహుత్ బడా ఉదాహరణ్ హోగా.
1: దేశ్ భర్ మే జో హమారే 232 ముఖ్య కేంద్ర హై, ఉన్ పర్ యే ఆయోజన్ ఇస్ మహీనే ఆయోజిత్ హోగా, ఔర్ యే ఉత్సవ్ హై. హమ్ దేశ్ కీ సేవా మే జో ఆకాశవాణి కా యోగదాన్ రహా హై, ఉస్ యోగదాన్ కో సెలబ్రేట్ కర్ రహే హై.
0: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ, సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్ _hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ, సాధికారత, సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమా, ఏ ప్రమాదం వాటిల్లిన ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల

సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ది, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలెంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15:16.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
0: కొద్ది క్షణాల్లో ఇది మన చట్టం. గృహహింస నుండి మహిళల పరిరక్షణ.

0: ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయ్ భాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దాని లోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాటికి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళు పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట, వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
0: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
1: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలోపు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కోసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడున్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, లేక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, అంటే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారు.

0: అనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి, ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది. అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య అవిధ్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారి ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ, ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశసేవ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా, ఇమీడియట్ గా వారికి న్యాయపరమైన సేవలు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలు అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్ గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని. అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు, ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తర్వాత కోర్టు వరకు వెళ్ళడం, తర్వాత పిలిపించడం, మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరెవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ రోహింస గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువులు కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉండుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందొచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు

0: మరి ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానైనా రక్షణ ఉత్తర్వులు కానీ తాత నివసించే హక్కు అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు తాత అతను ఉండే కలిసి ఉండే పరిస్థితి లేదు కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు తాత పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అందరు ఉండాలని భర్త ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి ఎవరు భర్తనే భరించాలి అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు అలాగే మానిటరీ రిలీఫ్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతనిది తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను నేను బుక్స్ కొనను తర్వాత యూనిఫామ్ ఇవ్వను తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు ఏదో ఇది అవుతుంటుంది అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతనిది అనమాట వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది అదే మీరు ఇందాక అడిగినట్టు వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్ మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది ఆ మిగతా చట్టాల్లో అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేదా సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటనేది ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము తాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని ఇచ్చేయటం తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అనంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి అలాగే హింసను అరికట్టడం తర్వాత బాధితులకు న్యాయం చేయడం తాత కుటుంబాల్లో హింసను తగ్గించడం తాత మహిళా సాధికారత
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు ధన్యవాదాలు నమస్కారం అండి
0: నమస్కారం సార్
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐ లో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
0: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే మీట్ ద స్టార్ కార్యక్రమంలో అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ శ్రీ కమల్ కిరణ్ తో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:05 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
2: एनसीपीसीआर आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30:35. కొద్ది క్షణాల్లో ఆల్ టైమ్ హిట్స్లో మంచి మంచి పాటల్ని వింటారు.

0: లో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పెళ్లి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

సెలవు పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో

0: కలుపుకుందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఇది, మా అశోక్ గడి లవ్ స్టోరీ చిత్రానికి అభిజిత్ సాధనా సర్గం గానం చేసిన పాట వేటూరి గీతానికి ఆనంద్ మిలిన్ సంగీతం.

0: ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు. 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: దొంగ పోలీస్ చిత్రం నుండి కేజేఎస్ దాస్ చిత్ర గానం చేసిన పాట వినిపోతున్నారు. బప్పిల్ హరి సంగీతం.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తిరగరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: సెలవు పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట క్షణక్షణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానించేశారు. సిరివెన్నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్దమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆల్టిమేట్స్ లో చివరిగా వినబోతున్న పాట శత్రువు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి రాజ్కోట్ సంగీతం.

0: మీరింతవరకు ఆల్ టైమ్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు వింటారు.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో వాకథాన్ నిర్వహించారు. నాంపల్లి హజ్ హౌస్లో హజ్ యాత్రికుల బస్సును ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, వాటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతరులకు సేవ చేయడమే మనిషి జీవితానికి నిజమైన అర్థమని, మానవ సేవనే జీవిత పరమార్థంగా భావి

చాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేసారి ఉపకరణాల పంపిణీ క్యాంపులు నిర్వహించనున్నామన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులకు కృత్రిమ మేధ రోబోటిక్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు తెలంగాణ సమగ్ర శిక్ష విభాగం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ కస్తూర్బా గాంధీ విద్యాలయాల నుండి 50 మంది విద్యార్థినులను అమెజాన్ సంస్థకు విద్యా పర్యటనకు తీసుకెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో సీనియర్ బీజేపీ నాయకుడు శుభేందు అధికారి ఈరోజు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANR News_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:04.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: కొద్ది క్షణాల్లో మీట్ ద స్టార్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ శ్రీ కమల్ కిరణ్ తో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
3: आप टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: ఆకాశవాణి వివిధ భారతి హైదరాబాద్ శ్రోతలకి మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన మీట్ ద స్టార్ ప్రోగ్రామ్ లో ఐ హావ్ అ ఫోటోగ్రఫీ స్టార్. ఫోటోగ్రఫీలో తన ప్యాషన్ గా ఫోటోగ్రఫీని సెలెక్ట్ చేసుకుని తన ప్రొఫెషన్ ని వదిలేసి ఫోటోగ్రఫీ సైడ్ వచ్చి అందులో ఇష్టంగా చేసిన పని చాలా ఈజీగా ఉంటుంది అంటారు కదా, లేదు అందులో చాలా ఛాలెంజెస్ కూడా ఎదుర్కొని ఈ రోజు చాలా మంచి సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా ఫేమస్ అయ్యారు. లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా. ఐ బ్రింగ్ బిఫోర్ యూ మిస్టర్ కమల్ కిరణ్.
6: థ్యాంక్ యూ
5: కమల్ కిరణ్ గారు. హౌ ఆర్ యూ?
6: గుడ్, హౌ ఆర్ యూ?
5: బాగున్నానండి, నేను బాగున్నాను. సో ఒక 14 ఏళ్ల క్రితం అనుకుంటా మనం రేడియోలో మాట్లాడుకున్నాం మీ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అ ఫోటోగ్రాఫర్. అప్పుడు ఎందుకు మాట్లాడుకున్నావు అంటే, అంత మంచి కెరీర్ ఎందుకు వదిలేసి ఫోటోగ్రఫీ సైడ్ వెళ్తున్నారు అని స్టార్ట్ చేశాం, ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. అండ్ ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ ఫోటోగ్రాఫర్ గా మళ్ళీ మీట్ ద స్టార్ కార్యక్రమం ద్వారా వివిధ భారతి శ్రోతలకి మరోసారి పరిచయం చేయబోతున్నాను. సో మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్.
6: థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్.

0: థ్యాంక్ యూ కమల్ కిరణ్.
1: థ్యాంక్ యూ. ఇది నా ఏం చెప్పాలో తెలీదు, బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ హియర్ మీ ముందు ఇప్పుడు కూర్చో.
0: సో మచ్.
1: ఇట్స్ ఆల్ ఐ థింక్ రిటన్ స్టార్టింగ్ అండ్ దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. ఇట్స్ లైక్
0: ఇంకా చాలా భవిష్యత్ ఉంది మీకు, ఇప్పుడే చాలా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అన్నిటికంటే ముందు ఫోటోగ్రాఫర్స్ చాలా మందిని మనం పరిచయం చేశాము మా శ్రోతలకి, అవార్డులు రివార్డులు తెచ్చుకున్న ఫోటోగ్రాఫర్స్ అందరిలోనూ ఏదో పర్స్పెక్టివ్ కనిపిస్తుంది, ఏదో కొత్తతనం కనిపిస్తుంది. మీ ఫొటోస్ చూస్తే మాత్రం చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది కమల్. ఏ ఒక్క ఫోటో అంటే ఒక పెళ్లికి తీసిన ఫొటోస్ ఇదే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇంకొక కపుల్ తోటి తీస్తాను అన్నట్టుగా తీయరు మీరు.
1: థ్యాంక్ యూ.
0: ఏదో కొత్తగానే కనిపిస్తుంది. సో అది సిగ్నేచర్ కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు.
1: థ్యాంక్ యూ.
0: అసలు ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు?
1: అప్పుడు 14 ఇయర్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు మేబీ ఇది చెప్పానో చెప్పలేదో నాకు గుర్తులేదు, బట్ ఇంట్రెస్ట్ జస్ట్ హ్యాపెండ్. సో మై డాడ్ యూస్ టు క్లిక్ పిక్చర్స్, అక్కడి నుంచి వచ్చింది అని నేను కొంచెం అనుకుంటాను. ఆఫ్టర్ మై MBA అయిపోయిన తర్వాత ఐ జాయింట్ అ కంపెనీ ఇన్ దుబాయ్. దేర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ పీపుల్, నేను పనిచేసేది వాళ్ళకి, నేను చాలా మాట్లాడేవాడిని. ఐ వాజ్ అ వెల్త్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో. వాళ్ళతో వెళ్ళి టైం ఇన్వెస్ట్ చేసి మాట్లాడిన తర్వాత, వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ అవుట్పుట్ 1 ఇయర్ లో వస్తుందా, 5 ఇయర్స్ లో వస్తుందా, 10 ఇయర్స్ లో వస్తుందా, నేను చెప్పిన వాళ్ళు గెయిన్ చేస్తారు, కానీ ఎప్పుడు చేస్తారో నాకు తెలిసేది కాదు. ఆ గెయిన్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా అవ్వలేదా, వాళ్ళ ఇమోషన్ ఏంటి నాకు తెలిసేది. సో అది మైండ్ లో, బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు ఉండేది, నేను చేసిన పని వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరా నాకు తెలిసేది కాదు. నేను దాని ముందు స్విస్రీ అనే కంపెనీలో కూడా పనిచేశాను. నేను చాలా కష్టపడి చాలా ఇమోషన్స్ పెట్టి పనిచేసేవాడిని, బికాస్ ఇట్ వాజ్ అ రీఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరికైనా ఏమన్నా అయితే అది, అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ అ ఫ్రెంచ్ బేస్డ్ కంట్రీస్ అనమాట, అల్జీరియా, తునీసియా. సో నేను పనిచేసేది వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను చేసేవాడిని, శాలరీ తీసుకునేవాడిని అంతే. దేర్ వాజ్ నో ఎమోషనల్ కనెక్ట్ లేదు. అది ఎప్పుడు నా మైండ్ లో ఉండేది. దెన్ బ్యాంకర్ అయిన తర్వాత ఓకే క్లయింట్స్ ని కలుస్తున్నా, కానీ నేను చేసిన పని, నా కష్టార్జితం వాళ్ళకి 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత తెలిసేది. అండ్ దెన్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ ఐ క్విట్ మై జాబ్, ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఏమన్నా చెయ్యాలి అని ఉండేది ఆన్ మై ఓన్. ఇంకా MBA చేశాను కదా, అది ఉంటది కదా యంగ్ బ్లడ్ అప్పుడులో, డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అండ్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. రాహుల్ అని నా బెస్ట్ ఫ్రెండ్, హీ వెంట్ టు US అప్పుడు, అండ్ హీ గాట్ మీ, ఐ టోల్డ్, హీ వాజ్ గెటింగ్ సమ్ సెకండ్ హ్యాండ్ కెమెరా ఫర్ అ వెరీ గుడ్ ప్రైస్, ఆర్ వన్ ఆఫ్ హిస్ కొలీగ్ వాజ్ సెల్లింగ్, సరే తీసుకొని వచ్చేసాయి చేద్దాము ఆ కెమెరాతో. అప్పుడే నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాను, ఐ వాజ్ యాక్టింగ్. వన్ ఆఫ్ మై అదర్ బెస్ట్ ఫ్రెండ్ ఆదర్శ్ అనేసి మీకు అప్పుడు చెప్పాను, షార్ట్ ఫిల్మ్ చేశాము మిస్కన్సెప్షన్ అనేసి. సో అప్పుడు అదే టైంలో మేము చేస్తున్నాం కూడా. సో నేను అన్నాను షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాను, పిక్చర్స్ క్లిక్ చేయొచ్చు, కొంచెం వీడియోలు కూడా తీయచ్చు మేబీ ఈ కెమెరాలో, తీసుకొని రా అన్నాను. సో దట్ ఆ షార్ట్ ఫిల్మ్ చేయడము, ఈ
0: కెమెరాన్ కి స్పూఫ్ కదా మిస్కన్సెప్షన్.
1: ఎస్ ఎస్ యు రిమెంబర్,
0: నాకు గుర్తుంది.
1: ఇన్సెప్షన్ మీరు చూసి అర్థం కాకపోతే, మా మిస్కన్సెప్షన్ చూస్తే మీకు ఇన్సెప్షన్ అర్థం అవుతుంది.
0: మిస్కన్సెప్షన్ అయితే లేదు కదా.
1: లేదు లేదు, అస్సలు కాదు. ఇట్స్ అ వెరీ గుడ్ స్పూఫ్ ఆన్ ఇన్సెప్షన్. అది తెచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ క్లికింగ్, అండ్ సడన్ గా క్లిక్ చేస్తే ఆ పిక్చర్స్ చూసి వాళ్ళు వావ్ నాకు పంపిస్తారా అండం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఊరికేనే. అండ్ దెన్ అదే మీకు అప్పుడు కూడా చెప్పాను, ఇది ఇట్స్ బీన్ అ లాంగ్ స్టోరీ. లైక్ ఎవ్రీ స్కూల్ ఆర్ కాలేజ్ వేర్ ఐ గో, ఇఫ్ ఐ హావ్ టు గివ్ అ ఇంట్రో ఐ టెల్ దిస్. అప్పుడే ఫేస్బుక్ కూడా స్టార్ట్ అయింది. సో అందరూ ప్రాజెక్ట్ 365 స్టార్ట్ చేశారు. సో మా చెల్లి కూడా ప్రాజెక్ట్ అందరు స్టార్ట్ చేస్తున్నారన్నా, నువ్వు కూడా ఒక ప్రాజెక్ట్ 365 చేశావు, అది ఒక 7-8 డేస్ లో స్టాప్ కూడా అయిపోయింది. కానీ కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ అనే పేజ్ మాత్రం
0: ఉండిపోయింది
1: పెట్టాం. దాని తర్వాత తీస్తుంటే మా చెల్లి వాళ్ళ జూనియర్ ఒక అమ్మాయి, షీ సా 2-3 పిక్చర్స్ చూసి, షీ వాజ్ లైక్, కమల్ ని పిక్చర్స్ చూశాను కొన్ని బాగున్నాయి, మా అక్క ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ చేస్తారా. నేను ఫోటోగ్రాఫర్ కాదు, నేను ఏదో షార్ట్ ఫిల్మ్ అప్పుడు ఫొటోస్ తీశాను, ప్రాజెక్ట్ 365 తీశాను, అట్లేం లేదు. కాదు కాదు, చాలా

0: యూ హ్యావ్ అ వెరీ నైస్ ఐ ఫర్ డీటెయిల్ అని స్వాతి అన్నమాట ఈ అమ్మాయి పేరు. సో వాళ్ళ అక్క పేరు గౌతమి. లక్కీగా సరే అన్నాను బికాస్ జూనియర్, ఐ నో హర్. సరే ఐ డోంట్ నో, వాళ్ళ అక్క వాజ్ కమింగ్ ఫ్రమ్ యుఎస్, సో వాళ్ళ అక్క ఎవరో తెలీదు, ఏం తెలీదు. వెళ్ళాను ఎంగేజ్మెంట్ రోజు. ట్రస్ట్ మీ, నేను గ్రేట్ ఫోటోగ్రాఫరే కాదు అప్పుడు, కాదు అసలు. నేను జస్ట్ ఫొటోస్ ఆ కెమెరా లెన్స్ తోటి తీస్తాను. నేను కొంచెం క్రియేటివిటీతో పైన నుంచి తీయడము, వాళ్ళ కజిన్స్ తోటి ఫ్లవర్స్ వేయడము, అండ్ ఇంకొక వైరల్ అయిన పిక్చర్ ఏమో మేకప్ చేసేటప్పుడు బ్రైట్ చూసుకోవడానికి ఒక మిర్రర్ ఉంటుంది. సో షీ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ డింట్ హ్యావ్ స్పేస్, ముందు స్పేస్ లేదు అనేసి వెనకకెళ్ళి మిర్రర్ షాట్ తీసాను. అది ఎందుకు, నేను ఒక పెద్ద మణిరత్నం సార్ ఫ్యాన్, సరే మిర్రర్ కూడా ఉంటది ఫ్రేమ్ లో, నాకు మణి సార్ ఫ్యాన్ కాబట్టి అది తీసాను. అంతే, ఆ 4-5 పిక్చర్లు ఫేస్బుక్ లో పెట్టగానే వైరల్ అయిపోయి, ఆ బ్రైడ్ వాళ్ళ జూనియర్ ఒక అమ్మాయి వాళ్ళ ఫియాన్సేకి చెప్పి ఐ వాంట్ కమల్ కిరణ్ ఓన్లీ అంట. నేను ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు, ఏం చేయలేదు, కమల్ కిరణే ఫోటోగ్రఫీలా కావాలి అన్నారు. సో వాళ్ళ ఫియాన్సే వాజ్ ఇన్ ద ఆర్మీ. ఆ అబ్బాయి కాశ్మీర్ నుంచి కాల్ చేశాడు నాకు, చేసి మై ఫియాన్సే వాంట్స్ యూ టు క్లిక్ అవర్ వెడ్డింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అండ్ కాదు, వాళ్ళ సీనియర్ ఫొటోస్ చూసిందంట గౌతమిది, చాలా బాగున్నాయంట, అట్లాంటి పిక్చర్స్ కావాలంట. ఓకే, ఐ కాంట్ సే నో టు ఆర్మీ మ్యాన్. ఐ వాజ్ లైక్ ఓకే, I am not a photographer, I am telling you right now.
1: అప్పటికే మీరు బ్యాంకర్ గా పని చేస్తున్నారా?
0: I came back.
1: Okay, వచ్చే సార్.
0: I just came back to ఇది. And I was looking at things to do. Short films చేశాను. I did theater మా ఫ్రెండ్ తోటి. అన్ని. I was just seeing what to do.
1: ఏం చేయాలని
0: ఆలోచిస్తున్నాను. అండ్ ఈ గ్యాప్ లో నాకు ఒక ఉద్యోగం కూడా వచ్చేసింది. స్విస్రీ లాంటిది ఇంకో రీ ఇన్సూరెన్స్ కంపెనీలో, ఫ్లాగ్ స్టోన్ లో. ఐ డింట్ వాంట్ టు బి అన్ఎంప్లాయిడ్ యాజ్ సచ్. సో అది పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇది రాగానే ఈ అబ్బాయి వాజ్ లైక్ నీకు పే కూడా చేస్తాను, డబ్బులు కూడా ఇస్తావా, ఓకే అనేసి తీసాను. అవి కూడా బాగా వచ్చాయి. దెన్ ఈ బ్రైడ్ వాళ్ళ స్కూల్ జూనియర్ ఎవరు, ఆ అబ్బాయి కూడా వాజ్ లైక్ ఈ పిక్చర్సే కావాలి అని. అండ్ దట్ టైమ్ ఈ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనే పేరైనా ఎవరికి తెలియదు ఇంకా.
1: అవును, రైట్.
0: నోబడి న్యూ 2011 and 12 దట్ there will be another photographer who will be there and document a wedding. So
1: candid photography ledu wedding photography anedi kuda as such
0: ledu. Aa abbayemo nen ee pelliki oka event ki oka amount teeskunanu. Ee abbayi events anni ayipoyin tarvata ఎంత ఇవ్వాలి అని అడిగాడు. వీ డింట్ టాక్ అబౌట్ మనీ బికాస్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఫర్ మనీ దెన్. ఒక ఎక్స్ అమౌంట్ అని చెప్పాను. సో హీ వాజ్ లైక్ అయ్యో ఇంత కాస్ట్లీయా, ఇంత అవుతుందని అనుకోలేదు అది ఇది అని. హీ బేసికలీ థాట్ ఐ టోల్డ్ దిస్ ఎక్స్ అమౌంట్ ఫర్ ఈచ్ ఈవెంట్ ఫర్ అండ్ హీ యాక్చువల్లీ గేవ్. I did some 7 or 8 events. I actually told that
1: multiplied by 7 or 8 ichesaru
0: amiku ichesaru. I told for all the events together atta. I was like oh my god, so there is money in this. And then
1: appadu meeloni investment banker bayitiki vacharu.
0: I was a wealth manager. Okay, I did study but I wanted to be an investment banker. So yeah, I invested right and then intikelli nen wedding photographer avutanante like ippude manam maatladukunnattu ma daddy pellilki elli photo lu teestava type oka idi. But he was always promoting me as a, he never said anything no to me ఎప్పుడు ఎక్కడ. సో ఏం అనలేదు. అండ్ మామ్ ఆల్సో దిన్స్ ఎనీథింగ్. మై సిస్టర్ వాజ్ ఆల్ కీన్ అబౌట్ ఇట్. ఐ వాజ్ లైక్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాను, 4 years బెంగళూరులో పనిచేశాను, MBA కూడా చేశాను. MBA చేసిన తర్వాత దుబాయ్ లో కూడా 1 year పనిచేశాను. అంటే ఇవన్నీ తర్వాత నాకు ఒక 6 months ఇవ్వండి, అవ్వకపోతే ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ I am sure నాకు ఇంకో ఉద్యోగం అయితే వస్తుంది హైదరాబాద్ లో అయినా ఎక్కడైనా. యూ డోంట్ వరీ, గివ్ మీ 6 months, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అంటే ఓకే నో ప్రాబ్లం అన్నారు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్, అవర్ ఇంటర్వ్యూ హ్యాపెన్, ఐ వాజ్ ఆన్ మ్యాగజీన్స్, ఐ వాజ్ ఇన్ UNI, ఐ వాజ్ ఇన్ వావ్, ఐ
1: మ్యాగజీన్స్, సోషల్ మీడియా,
0: ఎవ్రీవేర్
1: పిక్చర్స్ అన్ని వైరల్ అయిపోయాయి, పేజ్ వైరల్ అయిపోయింది. అప్పుడు ఇంకా అది ఫేస్బుక్ జమానా, ఇన్స్టాగ్రామ్ రాలేదు
0: ఇంకా. 6 months everything changed. Like పొలిటీషియన్స్ కాల్డ్ మీ, ఐ హావ్ డన్ ద
1: బిల్ బోర్డ్ మీద కూడా మీ ఫోటో వచ్చింది నాకు.

0: That was a gift from one of my very favorite auntie. భవాని గారు అనేసి సో మై బెస్ట్ ఫ్రెండ్స్ మామ్.
1: సో ఇవన్నీ కూడా ఇట్స్ అ జర్నీ కదా కమల్ కిరణ్, బట్ ఇదంతా కూడా మీరు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మొదలైంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత. బట్ కమల్ కిరణ్ యాజ్ ఎ చైల్డ్ పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా?
0: ఐ హావ్ అ వెరీ నైస్ ఆన్సర్ ఫర్ దిస్. యాక్చువల్లీ అందరూ ఫ్రమ్ స్కూలింగ్ ఆర్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీచర్స్ ఫర్ సిఏ బీకామ్ ఈజ్ అ ప్రొఫెసర్.
1: ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్స్ కి టీచర్స్.
0: హీ టీచర్స్ ఫర్ బీకామ్ ఎంకామ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ 2-3 సబ్జెక్ట్స్ ఇన్ సిఏ.
1: ఓకే,
0: దిల్ బి అకౌంటెన్సీ, ఆల్ ద అకౌంటెన్సీ సబ్జెక్ట్స్ ఆఫ్ CA, he teaches.
1: Okay.
0: So he had a lot of students who are pursuing for CA come to him.
1: Okay.
0: For these, there'll be around 10 subjects, I think. My dad will get angry that I don't even remember or don't even know what subjects or what are there in CA.
1: Accountancy ki sambandhinchina anukunna.
0: అవి నేర్పిస్తారు. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక క్లారిటీ, మా డాడీ చెప్పేసి ఉన్నట్టున్నారు నా మైండ్ లో, నేను సీఏ అవుతాను అని చెప్పారు. నేనేం డిసైడ్ కాలే. సో మనం నా జనరేషన్ లో 80s 90s ఎవ్రీబడి ఎంఎస్ ఇన్ యుఎస్, ఇంజనీర్, డాక్టర్. ఐ స్టిల్ రిమెంబర్ మీరు అడిగినట్టు ఈ క్వశ్చన్, 7th 8th స్టాండర్డ్ లో టీచర్స్ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అంటే 80% ఆఫ్ మై క్లాస్మేట్స్ ఇంజనీర్. వాళ్ళకి క్లారిటీ ఉండింది, ఐఐటి రాస్తారంట 9th 10th తర్వాత. అప్పుడు రామయ్య కోచింగ్ ఉండేది కదా, ఐఐటి రామయ్య కోచింగ్. 30-40 మెంబర్స్ ఆర్ స్టార్టెడ్ గోయింగ్ 7th 8th కల్లా. 9th 10th ఐఐటి రామయ్య కోచింగ్ లో సీట్ కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళు.
1: అవును,
0: ఓకేనా? దెన్ మిగతా వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి అనేసి, ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్. నేను ఒక్కడిని ఉండేవాడిని, నాకు ఇది చేయను. బేసికలీ సైన్సెస్ కదా ఇవన్నీ, ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ నాకు, నేను చెప్పేవాడిని కాదు. ఇంకా నేను సిఏ అవుతాను అవ్వనో నాకే తెలియదు, నేను ఎందుకు చెప్పాలి అనేసి ఏం చెప్పాడు, ఐ డోంట్ నో అని అనేవాడిని అంతే. ఐ హ్యాడ్ లిటిల్ క్లారిటీ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్. ఐ వాంటెడ్ టు బీ రిచ్, ఐ వాంటెడ్ టు మేక్ మనీ, దట్ వాజ్ వన్ థింగ్, ఇట్ వాజ్ దేర్. అయితే స్లామ్ బుక్స్ లో కూడా రాసేవాడిని.
1: అప్పట్లో స్లామ్ బుక్స్
0: ఉండేవి, బై దిస్ ఏజ్ make so much money, and buy a Mercedes Benz or something like that, buy a Merc ani ras pettukune ante. I never manifested or anything that this will happen, maybe it's all manifestation. Dan tarvata intermediate lo obviously ma mummy em chesindante intermediate lo em josh vachindo teliyadu, Gangaram's book undedi bookshop meeku telusa clock tower degara akkada Hyderabad lo manchi book stores undevi mundu ఇప్పుడు లేవు. ఐఎమ్ సాడ్ అబౌట్ ఇట్. బెంగళూర్ ముంబై స్టిల్ హ్యావ్ ఓల్డ్ నైస్ బుక్ స్టోర్స్. గంగారాంలో ఎంబీఏ అని, హౌ టు క్రాక్ క్యాట్ అని ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో ఎప్పుడో కొనిచ్చారు, అదొకటి ఊరికేనే. ఎందుకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మ్యాథ్స్ కోసం, అండ్ క్యాట్ వాజ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐ థింక్ ఈవెన్ టిల్ టుడే ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎనీబడి, టఫెస్ట్. సో అది చదువుకోవడానికే పెట్టింది, అదొకటి. అండ్ సెకండ్ మై డాడ్ వాంటెడ్ మీ టు డూ సిఏ, సో అది అందుకే ఎంఈసి తీసుకున్నా మ్యాథ్స్.
1: ఐ వాస్ కామర్స్
0: గుడ్ ఎట్ మ్యాథ్స్. అండ్ వన్ సూపర్ టర్నింగ్ స్టోరీ, మా మమ్మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఫ్రెంచ్ తీసుకుంది అప్పుడు. సో నేను క్యాల్ పబ్లిక్ స్కూల్ అని స్కూల్ జాయిన్ అయినప్పుడు నేను హిందీలో తెలుగులో చాలా వీక్, మీకు అర్థమైపోయి ఉంటది, మధ్య మధ్యలో నేను ఇంగ్లీషే మాట్లాడుతున్నాను, తెలుగు హిందీ చాలా కష్టమయ్యేది నాకు. క్యాల్ పబ్లిక్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఉండేది. ఆ ప్రిన్సిపల్ వాజ్ అ ఫ్రెంచ్ ఇది అనమాట, టీచర్ అండ్ ఎవ్రీథింగ్. దే అలౌడ్ ఫ్రెంచ్ టు బి అ పార్ట్ ఆఫ్, ఫ్రెంచ్ ప్లేడ్ అ మేజర్ రోల్, ఐ టెల్ యూ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. సో అది తీసుకున్నప్పుడు ఫ్రెంచ్ అలియన్స్ ఫ్రాన్సెస్ లో నేర్చుకునేవాడిని, ఏంటి 100 level 200 level అవన్నీ ఉండేవి. అప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవడం మొదలు పెట్టి 10th స్టాండర్డ్ కల్లా ఏ లెవెల్ కి రీచ్ అయ్యానంటే ఐ కుడ్ టీచ్ ఫ్రెంచ్. ఇంటర్మీడియట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ట్యూషన్ తీసుకునేవాళ్ళు. సో ఇంటర్మీడియట్ లో కూడా ఫ్రెంచ్ తీసుకున్నాను. ఐ వాజ్ అ బిలో యావరేజ్ యావరేజ్ కిడ్ ఎట్ స్టడీస్, కానీ ఫ్రెంచ్ ఒక్కటి మాత్రం 100/100 వచ్చేది. కాలేజ్ టాపర్, ఇంటర్ అది వచ్చేసింది అంతే. ఐ స్టడీడ్ అ లాట్.

0: ఆర్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో 100 లెవెల్లో నేర్చుకునేదే ఉండేది. నేను 600 లెవెల్ వరకు వెళ్ళిపోయాను అప్పటికే. మా మమ్మీ నాకు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఒక కోచింగ్ కి పంపించేది, అండ్ సైనిక్ అక్కడ దానివల్ల మ్యాథ్స్ వచ్చింది బాగా, అలియాన్స్ కి పంపించేది, ఫ్రెంచ్ వచ్చింది బాగా. ఈ రెండే బాగోచ్చు. ఆ రెండిట్లో టాపర్ అయ్యాను ఇంటర్మీడియట్ లో. అప్పుడు కొంచెం తెలుసుకున్నారు, ఓ కమల్ టాపర్ అని, అంతే. మ్యాథ్స్ డిగ్రీ కూడా ఐ వాజ్ ఫుల్ బీకామ్ ఆనర్స్ లో చేశాను భవన్స్ లోనే. అక్కడ కూడా యావరేజ్ స్టూడెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ లో మళ్ళీ కాలేజ్ టాపర్. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ భవన్స్ లో భవనోత్సవ్ అని ఒక ఇది అయింది. అప్పుడు మా ఇంగ్లీష్ మ్యామ్ వాళ్ళు అందరూ ఏవేవో పనులు చేస్తున్నారు, నాకు మాత్రం షీ వాజ్ లైక్ కెన్ యూ డూ దిస్ వర్క్ గోయింగ్ అండ్ గెటింగ్ భవనోత్సవ్ గురించి డెక్కన్ క్రానికల్ లో, హిందూలో, వార్తాలో, ఈనాడు న్యూస్ పేపర్స్ లో ఇవాళ అయినది ఇవాళ ఇచ్చేసేయాలి, రేపు పొద్దున న్యూస్ పేపర్ లో రావాలి ప్రెస్ నోట్ లాగా. కెన్ యూ డూ ఇట్? అంటే ఓకే మ్యామ్ అన్నాను. అండ్ నాకు ఎవరైనా పనిస్తే నేను చాలా పద్ధతిగా చేసేస్తా. అండ్ ఆల్సో ఇన్వైట్ చేయాలి డిఫరెంట్ కాలేజెస్ కెళ్ళి అనేసి. సో ప్లస్ ఐ వాజ్ కాలేజ్ స్టూడెంట్ కదా, ఇంకో కాలేజెస్ కెళ్ళొచ్చు, బంక్ కొట్టకుండా మనకి అటెండెన్స్ కూడా ఇస్తారు, ఇంకో కాలేజ్ కెళ్ళి ఇన్వైట్ చేయాలి. నేను చాలా పద్ధతిగా 2 వీక్స్ అట్లీస్ట్ ఒక 10-15 కాలేజెస్ కెళ్ళి నాకు తెలియకుండా ఐ బ్రాట్ అరౌండ్ 500 to 1000 స్టూడెంట్స్. అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ భవనోత్సవ్. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని అందరికి బ్రోషర్స్ పంచి చెప్పాను మా కాలేజ్ ఇక్కడ ఉంది, సైనిక్పూర్ లో ఉండేది. ఆల్ కాలేజెస్ యూస్ టు బీ ఇన్ సికింద్రాబాద్ ఓన్లీ. ఆ కాలేజెస్ అన్నిటికి వెళ్ళి తీసుకొని వచ్చాను స్టూడెంట్స్. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఈ ఇంగ్లీష్ లెక్చరర్ ప్రెస్ నోట్ ఇవ్వగానే డెక్కన్ క్రానికల్కి వెళ్ళేవాడిని, హిందూకి వెళ్ళేవాడిని, వార్తకి వెళ్ళేవాడిని, ఈనాడుకి వెళ్ళేవాడిని, అందరికి ఇచ్చేవాడిని ఫోటోస్. మధ్యలో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటోస్ we had to get the photos ready by 4 o'clock and go and give them by 7 or 8, and next day paper lo chesi all 3 days coverage
1: anni cover chesi.
0: Last day of bhavanotsav lo English ma'am was telling one line, so I want him to come on stage to the guy, Sarla ma'am anesi, to the guy who has his head firm on his shoulders. కమల్ కిరణ్. నేను ఎవరి గురించో మాట్లాడుతున్నా, సడన్గా కమల్ కిరణ్ అనగానే ఐ వాజ్ లైక్ వాట్? అండ్ ఐ వెంట్ అండ్ షీ అప్రిషియేటెడ్ మీ ఇంకో 1-2 lines నా గురించి. దట్స్ వెన్ ఐ రియలైజ్ సరే నేను ఇట్లాంటివి కూడా చేయగలుగుతాను. ఐ డిడ్ నో, తెలియకుండానే చేశాను. నా మొత్తం లైఫ్ ఇవాల్టి వరకు చూస్తే నేను ఇది చేస్తాను అనుకోని వెళ్ళి చేసినవి ఏం కావు. To tell you, one of the lowest this thing, even post COVID 2022 appudu September, October, November lo there were no events. I was thinking salary will pay cheyali, rent pay cheyali and everything. Suddenly I get 4-5 events and then everything is sorted. Even when I'm at the low, it's like somebody protecting me.
1: అయితే కమల్, మీరు చిన్నప్పుడు అసలు ఏం చేయాలి అన్నది కాంక్రీట్ గా ఆలోచించకపోయినా మీ పేరెంట్స్ మీకోసం ఏదో చెప్పారు అని అనుకున్నారు, బట్ ఇప్పుడు మీకోసం దే హ్యాడ్ సమ్ విషెస్ అని అనుకున్నాము. ఈ ఇంటర్వ్యూని ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీకు నచ్చిన పాటలు కూడా
0: వినిపిస్తామన్నమాట.
1: సో చెప్పండి, ఏ పాట వింటారు ఇప్పుడు?
0: సడన్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే
1: ఓకే, లాస్ట్ లో లిస్ట్ ఇవ్వండి, నేను జస్ట్ లీడ్ ఇచ్చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఒక పాట విందాం.

0: కమల్ కిరణ్, మనం ఈరోజు మీట్ ద స్టార్ లో మీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక ఫైనాన్స్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా మీరు బ్యాంకర్ అయ్యారు ఫస్ట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్స్ ముందు నుంచే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి క్రియేటివ్ సైడ్ కూడా మీకు ఎంతో కొంత ప్రవేశం ఉందని అయితే అనిపిస్తుంది డెఫినెట్గా. అయితే నాకు ఒక చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్, ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఎవరు అంటే వాళ్ళం ఫోటోలు తీస్తున్నాము, వాటిలో ఫిల్టర్స్ వచ్చినాయి, ఫిల్టర్సే కాకుండా ఏఐ వచ్చేసింది, ఎడిటింగ్
1: వచ్చింది,
0: ఏమన్నా చేయొచ్చు. కానీ ఈ రోజుకి కూడా ఒక అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక ఫోటో తీసిన దానికి, ఒక ప్రొఫెషనల్ ఫోటో తీసిన దానికి డెఫినెట్ గా తేడా ఉంటుంది,
1: ఉంటుంది
0: 100% తేడా ఉంటుంది. ఏఐ జనరేట్ చేసినా గానీ నేనైతే చూసి చెప్పగలను ఏఐ
1: ఫోటోనా మనం తీసిన
0: ఫోటోనా. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి ఎడిటింగ్ ఎంత సహాయపడుతుంది ఆ ఫోటోని మెరుగులు దిద్దడానికి?
1: ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము తీసేది రా ఫార్మాట్ లో తీస్తాం. టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే 000లోనే తీస్తాం, సాచ్యురేషన్ అయినా, వైబ్రెన్స్ అయినా, బ్రైట్నెస్ అయినా, న్యూట్రల్ జీరో. మేము దాన్ని లైట్ రూమ్ లో కేసుకున్న తర్వాత అన్ని, ఇప్పుడు మీరు ఫోన్ లో తీసే ఫోటో ఇస్ అది రాలో తీసినా కూడా జేపెగ్ లోనే సేవ్ అవుతుంది.
0: అవును,
1: సరేనా? జేపెగ్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎడిటెడ్ ఇమేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ రా ఇమేజ్. అంటే మీరు వేసుకున్న ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా, ఎల్లో కలర్ ని అది ఎల్లో చేసేసి ఇస్తుంది చూపించడానికి, బాగుందా బాలేదా,
0: కొంచెం ఆంప్లిఫై చేస్తుందా,
1: చేసేస్తుంది డైరెక్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎవ్రీ పిక్చర్ రా లో తీస్తే అది చాలా గ్రే షేడ్ లోనే వస్తుంది, వీడియో అయినా ఫోటో అయినా గ్రే షేడ్ లో. దాని తర్వాతనే మనకి కావాల్సినట్టు ఎంతవరకు ఎల్లో కరెక్ట్, ఎల్లో నిజంగా ఎల్లో ఎంత, నిజంగా రెడ్ ఎంత అని కలర్ కరెక్ట్ చేసుకునే ఇస్తాం మేము.
0: అలా వచ్చిన ఫోటోస్ లో ఎడిటింగ్ కనిపిస్తుంది కానీ ఒరిజినాలిటీ కూడా కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది.
1: ఆ అబ్బాయి ఇప్పుడు లైఫ్ హాస్ చేంజ్డ్ అ లాట్. ముందు 70s 80s 90s 2000s లాగా 10 ఇయర్స్ కు 5 ఇయర్స్ కు చేంజ్ అవ్వలేదు కదా, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ లో 2020 నుంచే ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏఐ ఇమేజ్ కి రియల్ ఇమేజ్ కి డిఫరెన్స్ చెప్పగలుగుతారు, కానీ ఒక అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి ఎక్కువ డిఫరెన్స్ ఏం చెప్పలేరు, ఎక్సెప్ట్ ఫర్ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లో.
0: అంటే
1: చాలా మంది ఉన్నారు, లైట్స్ లేవు, ఏదో చెయ్యాలి, ఒకటే క్రాకర్, సే ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ షూట్ నిన్న ఒక షూట్ చేశాను, ఒక సైడ్ నుంచి ఒకటి వస్తుంది, ఆ అమ్మాయి అబ్బాయిని ఏ యాంగిల్లో నుంచో పెడితే వాళ్ళ వెనకాల ఒక్క కరెక్ట్ గా ఆ రాకెట్ వెళ్ళి బర్స్ట్ అవుతే లైట్ వాళ్ళ ఫేసెస్ వెనకాల వస్తే ఎక్కడి నుంచోవాలి, నేను ఎక్కడి నుంచి తీయాలి అని అది మాత్రం మనం చేయగలుగుతాం,
0: ప్రొఫెషనల్ గా
1: చేయగలుగుతాం. దట్ బాయ్ హూ హాస్ స్టార్టెడ్ ఆఫ్, హూ ఇస్ అన్ అమెచ్యూర్, ఇట్ విల్ టేక్ టైమ్. నేను అమెచ్యూర్ గానే స్టార్ట్ చేశాను కదా,
0: అదే అడగబోతున్నాను.
1: ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్.
0: ఆ 14 ఇయర్స్ బ్యాక్ మీరు ఇదంతా ఎలా నేర్చుకున్నారు, దట్ ఈస్ మై క్వశ్చన్.
1: సో ఆ ఏకలవ్య శిష్యుడు అంటారు కదా, నేను పెద్ద మనీశ్వర్ ఫ్యాన్ కదా, సో మూవీస్ చూసేవాడిని,
0: సినిమాల్ని ఆ యాంగిల్లో చూసేవాళ్ళ, క్రియేటివ్ యాంగిల్లో
1: అప్పటి వరకు చూసేవాడిని కాదు, దాని ద్వారా చూడడం మొదలు పెట్టా. ఎక్కడ చూసినా సి ఫర్ ఎవ్రీ క్రియేటివ్ ఇమేజ్ దేర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్.
0: అవును.
1: సో మనీశ్వర్ కూడా ఎక్కడో చూసుంటారు, ఎవ్రీ ఆర్టిస్ట్ ఎక్కడో చూసుంటారు, అప్పుడప్పుడు బై మిస్టేక్ ఒక నీ ఓన్ వి వస్తాయి. లైక్ నావి కొన్ని ఓన్ ఉన్నాయి, నావి ఎంత కాపీ అవుతాయంటే అప్పుడులో 2014-15-16 లో ఐ యూస్ టు సీ, లైక్ నేను కొంచెం ఎక్కువ అవన్నీ నేను బయటకు చెప్పేవాడిని కాదు, ఎవరైనా చూస్తే ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు కదా. సో ఐ యూస్ టు ఫీల్ గుడ్, ఓ వీళ్ళు చేసేస్తున్నారు బాగా అనేసి నేను ఊరుకునేవాడిని. కొంతమందికి కోపం వచ్చేది నాకు అప్పుడులో, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అవి ఇవి ఉండేవి. సో దే యూస్ టు సెండ్ స్క్రీన్ షాట్ తీసి, అన్నా మీరు తీసిన ఫోటో లాగా వీళ్ళు తీసేస్తున్నారు, ఐ విల్ లైక్ అట్లీస్ట్ నీకు తెలుసు కదా, నాకు అది చాలు, నేను తీసిన తర్వాత వీళ్ళు తీసారు కదా అందరు, ఆ ఫ్రేమ్స్ అన్ని చూసుకొని అండ్

0: నేను ఎలా అంటే, ఒకవేళ మణిసార్ ఫ్రేమ్ ఏమైనా తీస్తే ఐ ఫీల్ ఓ ప్రివిలేజ్డ్.
1: అయితే మణిరత్నం గారు చెక్కిన శిల్పం అని చెప్పొచ్చు కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ. అయితే కమల్ గారు, మీ ఫోటోలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి పాత నుంచి కొత్త వరకు చూసాను కొంచెం.
0: ఓకే.
1: అయితే ప్రొఫైల్స్ కంటే ఎక్కువ డీటెయిలింగ్ ఉంది, అంటే అది
0: స్టోరీ.
1: యా, అదొక డెఫినెట్ గా ఒక ఎమోషన్ నో ఒక స్టోరీనో పలుకుతుంది. ఒక మనిషిని పూర్తిగా పోర్ట్రేట్ లాగా తీయకుండా ఎమోషన్ కేవలం మొహంలోనే కాదు, ఆ ఎమోషన్ రకరకాలుగా పలుకుతూ ఉంటుంది. సో ఈ దీని వెనకాల ఏదో చాలా పెద్ద కళా హృదయం ఉందంటారు. పుస్తకాలు బాగా చదువుతారా? స్టోరీస్, సినిమాలు బాగా చూస్తారా?
0: సినిమా ఎవ్రీడే చూడడానికి ట్రై చేస్తాను. ప్రతి మూవీ నాకు కుదిరితే నేను చూసేస్తా. ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రై చేస్తా.
1: మీకు ఒక వెపన్ ఉంది ఇప్పుడు, ఫోటోగ్రఫీ అనేది.
0: అవును,
1: చాలా రకరకాల కెమెరాస్ కూడా ఉండే ఉంటాయి. సో అండ్ దానిలో ఉన్న టెక్నిక్, దాని మాస్టరీ అంతా మీకు వచ్చేసింది. మరి ఫోటోగ్రఫీ నుంచి ఫిల్మ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ ఫిల్మ్స్ వెళ్ళాలని ఏమన్నా
0: మొన్ననే
1: అవకాశం?
0: వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ. నేను రాజమౌళి గారి కొడుకు పెళ్లి కూడా నేనే క్లిక్ చేశాను అన్నమాట. హీఈస్ నౌ ప్రొడ్యూసింగ్. హీఈస్ బికమ్ అ ప్రొడ్యూసర్ నౌ, కార్తికేయ అనేసి. సో కార్తికేయ పూజ వాళ్ళు మొన్న ఒక ఫస్ట్ మూవీ దీనికి నేను వెళ్తే దేవర్ ఆస్కింగ్, నువ్వు ఇంత తీస్తున్నావు కదా, ఎప్పుడు అనిపించలేదా సినిమాటోగ్రఫీలోకి వెళ్ళడము, చేయాలి మూవీస్ లో, నీకు మూవీస్ అంటే ఇష్టం. వాళ్ళకి తెలుసు
1: ఇష్టము, యాక్ట్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ తీశారు, డాక్యుమెంటరీస్ తీశారు, మరి సినిమాలు మాత్రం ఎందుకు అటువైపు చూడట్లేదు?
0: ఐ లైక్ గట్, ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ కమిట్మెంట్ అనుకుంటా. సినిమాటోగ్రఫీ ఛాన్స్ కూడా రావాలి. ప్లస్ సినిమాటోగ్రఫీ ఒక్కటి నేను, నా భయం ఏంటంటే ఐ ఫియర్ అలాట్. ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను 2011-12 లో, నేనే రాశాను. నేను రాహుల్ అని కెమెరా తెచ్చారు కదా యుఎస్ నుంచి, ఆ అబ్బాయి నేను కలిసి రాశాం జీవితం అనేసి.
1: ఓకే.
0: నేను డైరెక్ట్ చేశాను, సినిమాటోగ్రఫీ కూడా నేనే చేశాను.
1: డైరెక్ట్ చేశారు, సినిమాటోగ్రఫీ కూడా
0: చేశాను. నలుగురు యాక్టర్స్ లీడ్ రోల్స్, ఫుల్లీ మిక్స్డ్ స్క్రీన్ ప్లే, చాలా మంచి స్టోరీ రాశాను, డైరెక్ట్ చేశాను. కానీ నాకు డైరెక్షన్ తెలియదని నాకు తెలియలే అప్పుడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యారిక అని ప్రొడ్యూస్ కూడా చేసింది ఆ మూవీని. సో షీ పెయిడ్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ పీపుల్ కమింగ్ ఇన్ ఆల్ 4 యాక్టర్స్. మేము ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము, పోస్టర్స్ కూడా రిలీజ్ చేసేసాము. కానీ నాకు డైరెక్షన్ తెలియదని నాకు అప్పుడు తెలీదు. కెమెరా రోలింగ్ యాక్షన్ అనాలి కదా, నేను కెమెరా రోలింగ్ యాక్షన్ అని తర్వాత ఐ యూజ్డ్ టు ప్రెస్ ద రికార్డ్ బటన్, బికాస్ ఐ వాజ్ డైరెక్టర్ ఆల్సో, సినిమాటోగ్రాఫర్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. మా ఎడిటర్ కి he didn't have space, we need 2 seconds minimum and 5 seconds mundu tarvata edit mix avadaniki anni scenes koncham konchame record ayyadu. సో అది ఒక భయం ఉండింది అనుకుంటా నాలో. అందుకే ఈ సినిమాటోగ్రఫీ లోకి వెళ్ళాను అంటే నా వల్ల ఇప్పుడు వాళ్ళందరూ దే ఆర్ ఆల్ సాడ్, ఆల్ మై ఫ్రెండ్స్ హూ యాక్టెడ్ హూ ఇన్వెస్టెడ్ దేర్ టైమ్ సాడ్ కదా, వీళ్ళందరి వల్ల ఇప్పుడు నేను ఒక సినిమాటోగ్రఫీలోకి వెళ్ళాను అనుకోండి, ఒక మూవీలోకి డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా యాక్టర్స్ అయినా, నేనేమన్నా తప్పు చేస్తే వాళ్ళందరు బాధపడతారు, ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ ఇట్స్ ద మోస్ట్ వాట్ ఐ షూట్ ఇస్ వాట్ యు సీ.
1: కమల్ గారు, మనం సినిమాల గురించి ఎలాగో మాట్లాడడం కాబట్టి ఇంకొక పాట వినేద్దాం.

0: రీజన్ ఏదేమైనా గానీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు వచ్చారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవడమే కాకుండా ఛాలెంజింగ్ గా కూడా తీసుకున్నారు. ఇట్ ఈస్ సంథింగ్ కాల్ ఫియర్లెస్ అవార్డ్స్. అసలు ఈ ఫియర్లెస్ అవార్డ్స్ అంటే ఏంటి, ఏంటి మీకు 4 అవార్డులు వచ్చాయి, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్?
1: సో బేసికలీ ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇండియాలో అయినా వరల్డ్ లో అయినా నా ప్రకారం ఫియర్లెస్ అవార్డ్ చాలా బెస్ట్ వాళ్ళకే వచ్చేది. ఇప్పటికి ఒక ఫోటోగ్రాఫర్ కి ఒక ఫియర్లెస్ అవార్డ్ ఉంది అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ అది ఫియర్లెస్ అవార్డ్ లేకపోతే నువ్వు గుడ్ ఫోటోగ్రాఫర్ కాదు అని కాదు, ఎట్లయినా అవుతా ఉన్నాయి. కానీ అదొక బూస్ట్ అన్ అవార్డ్ యువర్ క్రియేటివిటీ లాగా. సో నేనెప్పుడు ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ చదువుకోలేదు, నాకు అప్పుడు టెక్నికాలిటీ రాదు, అన్ని స్టెప్ బై స్టెప్ ఎవ్రీ పెళ్లి నేర్చుకున్నా. సో ఫియర్లెస్ అవార్డ్స్ చూసేవాడిని అండ్ అబ్బో వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా అనుకునేవాడిని. సో రవలి గారు అనేసి వెరీ క్లోజ్ ఫ్రెండ్, షీ టోల్డ్ మీ కమల్ నీ పిక్చర్స్ లో ఫియర్లెస్ ఇది ఉన్నాయి, నువ్వు అప్లై ఎందుకు చేయవు అంటే నేను నో నో నో నో నాకు అంత సీన్ లేదు, నేను అప్లై చేయను. అసలు అది అప్లై చేయాలంటేనే ఒక లెవెల్ ఉండాలి, నేను చేయను అంటే.
0: అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ది బెస్ట్ అండి ఫియర్లెస్ అవార్డ్స్ అనేది?
1: అపరెంట్లీ అట్లీస్ట్ ఫర్ మీ 10,000 ఫోటోస్, 10,000 పీపుల్ అప్లై అరౌండ్ ఎవ్రీ కలెక్షన్ లో. ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ ఇన్ ద 90th కలెక్షన్. ముందు ఇయర్ కి 2 ఉండేవి. I don't know when it started also. I don't remember well. But before I started photography. Ippudu 90th collection. Ippudu 2 or 3 per year kuda istunnaru. Collection lo ka 100 or 200 e 100-150. 10,000 pictures elthe 100-150 e select avutai. So antike aa picture naaku level ledu anesi no anevandi. Gan Ravali garu force chesaru 2016 lo. I started applying 2016 nunchi ఎవ్రీ కలెక్షన్ ఐ యూజ్డ్ టు అప్లై, వచ్చేది కాదు. అప్లై చేశాను, రిజల్ట్ వచ్చేవి నో. 2016, 2017, 2018, 2019, 2020 కూడా అయిపోయింది రాలా. అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ 2015 బ్రైడ్ ఏదో ఫియర్లెస్ మాటల్లోనే ఇంకా ఆపేద్దాము అనుకున్న టైంలో మేనిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్పింది, నువ్వు ఊరికేనే అప్లై చేస్తున్నావేమో, నీకు వస్తుంది అని
0: అనుకోని
1: అప్లై చేయి. నాకు రాదులే, నీకు ఎందుకులే అంటే రాదు. సో అనుకోని అప్లై చేయంటే 2023 లో నా ఫస్ట్ అవార్డ్ వచ్చింది. దాని తర్వాత నేను యుఎస్ లో ఒక పెళ్లి చేసేటప్పుడు ఆ కపుల్ తో ఉన్నాను, మాట్లాడుతున్నాను, ఇంకో అవార్డ్ వచ్చేసింది 2023 లో. దాని తర్వాత 2024 లోకి అవార్డ్ వచ్చింది. 2024 లో వచ్చిన అవార్డ్ అయితే 4-5 times రైట్ ఆన్ వచ్చింది. అంటే ఆ 100 పిక్చర్స్ కి అవార్డ్ వస్తుంది కదా, ఇంకొక 20-30 పిక్చర్స్ కి 4-5 జడ్జెస్, కొంతమంది 10 ఇచ్చి ఉంటారు, ఇద్దరు ముగ్గురు 8-8 ఇచ్చి ఉంటారు. సో వాళ్ళు అనిపిస్తారు ముగ్గురికి అది ఫియర్లెస్ లాగా అనిపించింది, కానీ ఇద్దరికి అనిపించలేదు కాబట్టి నీకు ఫియర్లెస్ అవార్డ్ రాలే. సో రైట్ ఆన్ ఇస్తారు. సో ఒక 4-5 times రైట్ ఆన్ అవుతే అది ఫియర్లెస్ లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది 3-4 times రైట్ ఆన్ అయ్యి ఫియర్లెస్ వచ్చింది. అండ్ దెన్ ఈ 2025 లో మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది, నాకు రావట్లేదు అనుకుని మళ్ళీ అప్లై చేశాను. 2020 కోవిడ్ లో తీసిన అప్పుడంతా అప్లై చేశాను. 2020 లో, 2021 లో, 2022 లో ఆ కపుల్ది మళ్ళీ అప్లై చేశాను, ఈసారి ఇంకోటి వచ్చింది. సో ఐ హావ్ లైక్ 4 ఫియర్లెస్ అవార్డ్స్ నౌ.
0: వండర్ఫుల్. అండ్ ఫోటోగ్రఫీ మిమ్మల్ని టుక్ యూ టు ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా ప్లేసెస్ చూసారు ఫోటోగ్రఫీ అంటే.
1: ఇట్స్ ఆల్ మానిఫెస్టేషన్ అగైన్
0: రియల్లీ. అంటే ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక డెస్టినేషన్ చూసుకొని అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ చూసి అక్కడ ఫోటోలు తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ అన్న ఇండస్ట్రీకి స్కోప్ చాలా పెరిగిపోయింది. టీజర్లు తీసుకుంటున్నారు, ఒక సినిమానే తీసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ఇంకా చాలా ఇలా పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డెస్టినేషన్ కి వెళ్ళి అక్కడికి వాళ్ళ ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్ళడం. ఆ ట్రెండ్ కూడా నాకు తెలిసి మీరు బిగిన్ చేశారు
1: లాంగ్ బ్యాక్, 2016 లో. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద పీపుల్ అరౌండ్ మీ, వాళ్ళు చూడడం, అవ్వడం, తీసుకొని వెళ్ళడము.
0: చాలా ట్రెండ్స్ మీరు బిగిన్ చేశారు కమల్, టు బి ఆనెస్ట్. అయితే సోషల్ మీడియాలో ఫోటోగ్రఫీకి మాత్రమే అంటే ఎక్స్క్లూజివ్ గా మీ ఫోటోలతోటే మీరు ఒక పేజ్ రన్ చేస్తూ 50,000 ఫాలోవర్స్ దాని

0: ఇప్పుడు ఉన్నారు. ప్రౌడ్లీ ఐ కెన్ సే చాలా ఫోటోలు కాపీ కూడా అవుతూ ఉంటాయి.
1: అప్పుడు ఫేస్బుక్ వెన్ ఇట్ వాజ్ ఇన్ ఇట్స్ హై, ఐ గాట్ 100,000 ఫాలోవర్స్ అనే వాళ్ళు లైక్స్
0: ఆర్ సబ్స్క్రైబర్స్
1: సబ్స్క్రైబర్స్ అనుకుంటా.
0: అప్పుడు పేజెస్ ఉండేవి,
1: పేజెస్ ఉండే నా కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు కూడా ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ అ పిక్చర్ దే బికమ్ వైరల్. 2016-17-18 లో బాగా అయ్యాయి. మై ఫస్ట్ వెడిసన్ అవార్డ్ దట్ ఐ గాట్ వాస్ రెయిన్ లో. లైక్ దే సే ఇట్ టేక్స్ అ విలేజ్ టు గ్రో అ చైల్డ్. నాకు ఒక్క పిక్చర్ రావాలంటే నా ఒక టీమ్ మెంబర్ లైట్ తో వెనకాల ఉండాలి, నేను తీస్తా ఉండాలి. రెయిన్ లో తీయాలంటే నాకు ఒక అంబ్రెల్లా ఎవరైనా పట్టుకోవాలి, ఆ రెయిన్ లో ఉన్న ఫ్లాష్ అబ్బాయికి ఒక పట్టుకోవాలి, కపుల్ రెయిన్ లోకి రావాలి, అండ్ ముందు నుంచి కూడా కొంచెం లైట్ కావాలి అంటే ముందు కూడా ఒక ఫ్లాష్ అబ్బాయి రావాలి. అవన్నీ కాకుండా నా ఫస్ట్, ఐ స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద కపుల్ బికాస్ మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎంగేజ్మెంట్ మధ్యలో నేను ప్లీజ్ వర్షం పడుతుంది మళ్ళీ ఈ షాట్ రాదు అంటే నాకు ఎంత ఫ్యాన్ కాకపోతే ఆ కపుల్ స్టేజ్ వదిలేసి కమల్ పిలిచాడు, ఒక ఫోటోగ్రాఫర్ పిలిచాడు అనేసి ఈవెంట్ వదిలేసి బయటకు వచ్చి ఫోటో దిగేసి లోపలికి వెళ్ళారు. ఐ జస్ట్ టోల్డ్ గివ్ మీ 5 మినిట్స్, ఐ గివ్ యు ఆల్ అ పిక్చర్ ఫర్ అ లైఫ్ టైమ్ అన్నాను. ఐ డెలివర్డ్ వాట్ ఐ ప్రామిస్డ్. దే స్టిల్ లవ్ దట్ పిక్చర్. అండ్ దెన్ అది ఎంత వైరల్ ట్రెండ్ అయిందంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అది తీయలేక, ఎందుకంటే కొంచెం టెక్నికల్ కూడా, లైట్ ఎంత ఉండాలి వెనకాల నుంచి, ISO ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి, ఎందుకంటే ఆ రెయిన్ డ్రాప్లెట్స్ కూడా కనిపించాలి, లైట్ కూడా ఉండాలి, అవన్నీ కొంచెం టెక్నికల్. కొంతమంది చేశారు, ఐ వాజ్ హ్యాపీ. ఒక అబ్బాయి నా కపుల్ ని లేపేసి ఆ అబ్బాయి కపుల్ ఫోటోషాప్ లో పెట్టేసి అదే పిక్చర్ లో అప్లోడ్ చేశాడు. అండ్ మై ఫోటోగ్రఫీ గ్యాంగ్, మాకు ఒక హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనే ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, వీఆర్ ఆల్సో క్లోజ్ నిటెడ్, మేమందరం వి లవ్ ఈచ్ అదర్, వి టాక్ టు ఈచ్ అదర్, మంచి గ్రూప్. దాంట్లో 4-5 ఫోటోగ్రాఫర్స్ అది చూసి మా గ్రూప్ లో పంపించారు, కమల్ ఇది నీ ఫోటో కదా అనేసి. ఇమాజిన్ ఓన్ ఫోటో, దేర్ నో
0: అంటే ప్రొఫెషనల్ రైవల్రీ,
1: నో రైవల్రీ, ఆల్ ఆఫ్ us కన్స్ట్రక్టివ్. అభినవ్ అనేసి, అభినవ్ సాగర్ ఫోటోగ్రఫీ, హీ సా దట్ అండ్ హీ టోల్డ్ ఇది నీ పిక్చర్ నాకు తెలుసు, వాళ్ళు ఎవరిదో పెట్టేశారు. దెన్ ఆ అబ్బాయి నంబర్ కూడా ఇస్తే నేను ఆ అబ్బాయి కాదు కాదన్నా, ఇది నేనే తీసానన్నా అంటే ఓకే తీసావు ఓకే. మేము జూమ్ చేస్తే ఆ ఫస్ట్ బ్రైడ్ ది హెయిర్ ఉంటది కదా, ఆ హెయిర్ పంపు తీయడం మర్చిపోయాడు. ఈ అబ్బాయికి వచ్చి షార్ట్ హెయిర్, ఆ అమ్మాయి కొంచెం హెయిర్ కింద ఉంది. ఆ డాట్స్ కూడా రౌండ్ అప్ చేసి అభినవ్ సాగర్ పంపించారు. లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్, లైక్ ఎనీథింగ్, ఈవెన్ రెయిన్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఎక్కడ ఆ డాట్స్ ఉన్నాయో సెకండ్ పిక్చర్ లో అక్కడే ఉండవు, రావు. సో ఆ డాట్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో హీ గాట్ కాట్, హీ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. బట్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్, మెనీ పీపుల్ స్టార్టెడ్ కాపింగ్ దట్ బ్యాక్లిట్ పిక్చర్, రెయిన్ పిక్చర్ అండ్ ఆల్ దట్. ఐ విల్ షో యూ. సో దే ఆల్ హెల్ప్ మీ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ, మై ఫ్యామిలీ, మై సిస్టర్, మై ఫ్రెండ్స్, రాహుల్, ఆల్ దీస్ పీపుల్, ఆదర్శ్ హూ డిడ్ ద షూట్, హూ ఐ యాక్టెడ్ ఇన్ మిస్కన్సెప్షన్, ఎవ్రీథింగ్ వెంట్
0: ఫెల్ ఇన్ ప్లేస్.
1: ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్ అంతే. సో మై లైఫ్ ఇస్ అ పజిల్.
0: మీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది బట్ ఇప్పటికే టైం మించిపోయింది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లో అడుగుతాను, వన్ వర్డ్ లో చెప్పేసేయండి.
1: కష్టమేమో బట్ ఐ విల్ ట్రై,
0: ఎందుకంటే నాకు ఇవి తెలుసుకోవాలని ఉందన్నమాట.
1: ఓకే
0: ఓకే. మీకు ఆల్రెడీ చాలా ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ప్యాషన్ ని ఫాలో అవుతూ వచ్చేసారు బ్యాంకింగ్ వదిలేసి. ఇఫ్ నాట్ అ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఏమయ్యేవాళ్ళు?
1: యాక్టర్.
0: ఓకే. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఫోటో తీసుంటారు, మీకు చాలా నచ్చిన ప్లేస్ హైదరాబాద్ లో ఫోటోగ్రఫీకి ఏంటి?
1: చార్మినార్.
0: వాట్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ ఫోటోగ్రఫీ అకార్డింగ్ టు కమల్?
1: సన్ రైజ్ 100%, బట్ బికాస్ ఇట్స్ ఓన్లీ ఫర్ 5 మినిట్స్ or 10 మినిట్స్ సన్ రైజ్, ఐ ప్రిఫర్ సన్సెట్ బికాస్ సన్సెట్ హ్యాపెన్స్ ఓవర్ 45 మినిట్స్. సో ఐ లైక్ దట్. బట్ ఇన్ జైపూర్ సన్ రైజ్ హ్యాపెన్స్ స్లోలీ. ద స్కై ఇస్ బ్లూ ఫస్ట్, దెన్ ఇట్ టర్న్స్ పింక్. Then when the sun is still coming up, it turns orange. So I take the couple by 5 o'clock and make them wait and shoot those pictures. Hyderabad lo sunrise ochi oka 10 minutes lo pai kelipoddi.
0: Okay.
1: Gani mountain ranges lo inka beach places lo మెల్లిగా సన్ రైజ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి చేస్తాను నార్మల్ గా. సో ఐ లవ్ సన్ రైజ్ బట్ ఐ ప్రిఫర్ సన్సెట్.

0: బికాస్ మై పీపుల్ మై కపుల్స్ ఆర్ నాట్ యాక్టర్స్.
1: అవును,
0: 5 మినిట్స్ లో నేను 10 పిక్చర్లు తీయగలిగినా వాళ్ళు 10 పిక్చర్లు నాకు ఇవ్వలేరు, ఒకటో రెండో ఇస్తారు. సో నాకు 1 అవర్ 2 అవర్స్ కావాలి కాబట్టి సన్సెట్ ప్రిఫర్ చేస్తాను.
1: వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ప్రొఫైల్స్ ఉంటాయి, పోర్ట్రైట్స్ ఉంటాయి, క్యాండిడ్ పిక్చర్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ అ పిక్చర్?
0: క్యాండిడ్ మెయిన్, బట్ బికాస్ ఆఫ్ సొసైటీల్ ప్రెషర్ ఐ హ్యావ్ టు డూ పోర్ట్రేట్స్ బికాస్ క్యాండిడ్స్ వోంట్ మేక్ గుడ్ ఆల్బమ్. ఆల్బమ్ లో అందరు ఉండాలి, అందరు స్మైలింగ్ ఉండాలి, అందరు కళ్ళు తెరుచుకొని ఉండాలి. సో పోర్ట్రేట్స్ చేస్తాను నేను.
1: ఓకే, అండ్ మీరు చాలా సినిమాలు చూస్తారు కదా, బాగా నచ్చిన సినిమా ఒక్కటి చెప్పడం చాలా కష్టం కానీ అడుగుతున్నాను.
0: ఒక 4-5 చెప్పచ్చా? 5-6-7
1: చెప్పండి, 10 చెప్పండి, 5 చెప్పండి.
0: సో ఆల్ మనీసర్ ఫిలిమ్స్, సఖీ తీసుకోండి, యువా తీసుకోండి, రోజా తీసుకోండి, దీస్ ఆర్ మై లైక్ టాప్ అండ్ బాంబే
1: టాప్ 3, టాప్ 4.
0: టాప్ 4. ఇప్పుడు మనీసర్వి ఒక 10 టాప్ అయిపోయిన తర్వాత లక్ బై ఛాన్స్ అని హిందీలో జోయా అక్తర్ ది అమేజింగ్ మూవీ. ఇట్స్ సో అమేజింగ్ దట్ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు ఇట్స్ అమేజింగ్. ఇట్స్ అబౌట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ దెన్ శేఖర్ కమ్లా ఇస్ మై సూపర్ ఫేవరెట్ తెలుగు డైరెక్టర్. సో ఐ లైక్ హిస్ గోదావరి, ఆనంద్, డాలర్ డ్రీమ్స్. సో దీస్ 3 ఆర్ లైక్ దిస్ టాప్ హియర్. నేను పుట్టలేదు కాబట్టి నాకు కే బాలచందర్ సార్, విశ్వనాథ్ గారిది చెప్పలేను, నాకు ఆ అర్హత లేదు కాబట్టి అవి చెప్పట్లేదు. కానీ శంకరాభరణం అవన్నీ అమేజింగ్ మూవీస్. కానీ నేను చూస్తూ పెరుగుతూ వచ్చిన మూవీస్ బాంబే, అంజలి, లిటిల్ సోల్జర్స్ ఇస్ అనదర్ వెరీ ఫేవరెట్ మూవీ ఆఫ్ మైన్. ఇట్స్ వన్ ఆఫ్ అ కల్ట్ మూవీ. అండ్ దెన్ ఇంకోటి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసిన అయితే
1: అయితే
0: ఇవన్నీ ఈ మూవీస్ ఆర్ ఆల్ అమేజింగ్ అండ్ అమ్మ చెప్పింది.
1: ఓకే, సో మీకు బాగా నచ్చిన యాక్టర్?
0: ఐఎమ్ ఎ హ్యూజ్ పవర్ స్టార్ ఫ్యాన్.
1: సరే, అయితే ఇప్పుడు ఫోటోగ్రఫీ జానరాల్లోకి వెళ్తే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీరు తీస్తారు, బట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీతో పాటు ఇంకా చాలా ఫొటోస్ మీరు తీసుండొచ్చు. మీకు బాగా నచ్చిన జానరా ఏంటి?
0: అన్ని ఇష్టమే. మెయిన్ గా నా ఫొటోస్ లో ఉండేవి కాఫీ కప్ పిక్చర్స్.
1: ఓకే,
0: సో అది ఏ జానరా కింద పడతదో పడదో తెలీదు.
1: సో కాఫీ కప్ పిక్చర్స్,
0: నాకు కాఫీ తాగేటప్పుడు వ్యూ తోటి కాఫీ కప్స్ తీయడం చాలా ఇష్టం. ఇట్ షోస్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ ల్యాండ్స్కేప్ అండ్ ద కాఫీ దేర్.
1: అండ్ కాఫీ ముందుండగా ఆ తాగే వ్యక్తి ఫేస్ లో కూడా చాలా
0: చాలా
1: కంటెంట్, హ్యాపీనెస్ కనబడుతుంటుంది. ఓకే, మీరు చాలా టీజర్స్ కి పాటలు వాడుతూ ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కువగా వాడిన పాట ఏంటి?
0: మాటే మంత్రము చాలా మటుకు యూజ్ చేసినవి. ఐ ట్రై నాట్ టు యూజ్ ఒకటే పాట మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ, డిఫరెంట్ గా యూజ్ చేయాలనే ఉంటది. కై లవ్ చెడు కూడా చాలా యూజ్ చేశాను నేను. మనీసర్ పాటలే యూజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా ఎప్పుడు, ఎందుకో తెలీదు కానీ చాలా యూజ్ చేస్తాను.
1: కమల్ కిరణ్, మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు ఒక కామా పెడదాము. కానీ కామా పెట్టే ముందు ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజుల్లో ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తి అయినా, ఏ ఆంటర్ప్రెన్యూర్ అయినా గానీ నెట్వర్కింగ్, ప్రమోషన్, మార్కెటింగ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, అయినప్పటికీ ఆటోమేటిక్ గానే ఒక మేనిఫెస్ట్ చేసినట్టో, స్టార్స్ అన్ని కలిసి వచ్చినాయి అన్నట్టో ఫాలో చేస్తారు, కాపీ చేస్తారు, ఇన్స్పైర్ కూడా అవుతారు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ కమల్. లెట్ అస్ మీట్ అగైన్ ఆన్ మీట్ ద స్టార్.
0: షూర్, థ్యాంక్స్ అ లాట్.

మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్ ఫిల్మ్ మేకర్ శ్రీ కమల్ కిరణ్తో శ్రీమతి నిహారా కానెట్టి జరిపిన సంభాషణ విన్నారు.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 8:53. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: ఫిలిం గీతాల్లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కూలీ చిత్రం నుండి సుభాష్ని అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట.

చెలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం.

0: ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: సినింగితాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరోలియో సంగీతానికి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: వసంతాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న మా ఆకాశవాణికి శుభాకాంక్షలు. మా జీవితాల్లో ఆకాశవాణిది విడదీయలేని బంధం, ఎందుకంటే మా సంగీత సాహిత్యాలకి అది ఉగ్గుపాలు పోసి పెంచి పెద్ద చేసింది. అందుకు మేము సర్వదా ఆకాశవాణికి కృతజ్ఞులం. ధన్యవాదాలు.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఈ రోజు రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురమ ప్రసారమవుతుంది. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమర్పిస్తోంది. తప్పకుండా ట్యూన్ చేసుకుని వినండి. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై నాటి మేటి సినీ గీతమాలిక మధురమ. ఇప్పుడు

0: మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ది వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ది బాటలో నడుద్దాం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: వినబోతున్న పాట మిరాయ్. చిత్రానికి అర్మాన్ మాలిక్ గానం చేశారు. కృష్ణకాంత్ గీతానికి గౌరహరి సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:25 నాటి మేటి సినీ గీతమాలిక మధురము వింటారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు.
1: సంగీత సాహిత్య సమలం కృతే అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అద్భుత కవితా భావ సంపదకు అమర సంగీత స్వరాలు తోడైతే అవి రసిక జన హృదయాలను దోచుకుంటాయి, మన మీద పన్నీడు జల్లలు కురిపిస్తాయి. అటువంటిదే ఆచార్య ఆత్రేయ కేవి మహాదేవన్ కాంబినేషన్. ఆ కాంబినేషన్లో వచ్చిన గీతాలను ఛాయామాత్రంగా పరిశీలిద్దాం. సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ పూర్తి పేరు కృష్ణంగోయల్ వెంకటాచల మహాదేవన్. మహాదేవన్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం 1958 వచ్చిన ముందడుగు. ఆ చిత్రంలో కోడెకారు కుర్రవాడ వాడిపోనే వన్నే కాడ గీతం యువ హృదయాలను దోచుకుంది. గానం మాధవపేది సత్యం, ఎస్ జానకి. అభినయం కె జగ్గయ్య, కొంగర జగ్గయ్య, షౌకార్ జానకి.

ఆదుర్తి, అక్కినేని, ఆత్రేయ, కెవి మహాదేవన్. ఈ కాంబినేషన్కి నాంది పలికిన చిత్రం మంచి మనసులు. ఆ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ మామ మామ మామ, దాంతో కేవి మహాదేవన్ కాస్త మామ మహాదేవన్ అయిపోయాడు. ఇండస్ట్రీలో అంతా కూడా ఆయన్ని మామ అని సంబోధించడం మొదలెట్టాడు. ఆ చిత్రంలో గతించిన హంపి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని అక్షరబద్ధం చేశారు ఆత్రేయ. అక్షర శిల్పం చెక్కారంటే సముచితం. ఆ గీతం అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ.

గలగలా పారే గోదారి లాంటి చిత్రం మూగమనసు. అందులోని గౌరి పాత్ర మరి. కథానాయకుడు గోపిని దుర్మార్గులు కొట్టినప్పుడు అతను గాయపడతాడు, మంచం మీద ఉంటాడు. అతన్ని చూసి కన్నీరు కారుస్తుంది అతన్ని అభిమానించిన గౌరి. అది చూసి కథానాయకుడు, ఏమే గౌరీ నీకు కన్నీళ్లున్నాయా అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె, తను కూడా ఒక మనిషినే అని, మాను మాకను కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను అని చెప్పి తన హృదయాన్ని ఆవిష్కరిస్తుంది ఆ గౌరి పాత్ర. సుశీల గారు ఆర్ద్రతతో పాడారు ఆ పాట. షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ నాటకంలో యాంటోనీ చేత మాట అనిపిస్తాడు, యు ఆర్ నాట్ వుడ్, యు ఆర్ నాట్ రాక్, బట్ యు ఆర్ మెన్. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను అనే పాట.

అదే చిత్రంలో సినిమా సంగీతాన్నే చిరంజీవిని చేసినటువంటి గీతం పాడుతా తీయగా చల్లగా. ప్రవక్తలు తత్వవేత్తలు చెప్పే వేదాంత సారం అంతటినే కూడా ఈ సినీ గీతంలో పొదిగారు ఆచార్య ఆత్రేయ. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలిసిపోతుంది, సావు పుటక లేనిదమ్మ నేస్తామన్నది, జనమ జనమకది మరీ గట్టిపడుతుంది. ఈ పాడుతా తీయగా అనే మాటల్ని ఓ అద్భుత సంగీత కార్యక్రమానికి మౌఖటంగా వారుకున్నారు దశాబ్దాల తవారీగా. అంత చిరంజీవత్వం పురుడుపోసుకున్నటువంటి ఆ అద్భుతమైన గీతాన్ని విందాం. గానం ఘంటసాల మాస్టారు, అభినయం అక్కినేని.

సినిమాల్లో నేపథ్య గీతాల్లో అప్పుడప్పుడు హాంటింగ్ సాంగ్స్ వస్తాయి, అంటే ఆ పాట వింటే మనకి ఒళ్ళు గగురు పడుతుంది అమ్మో అని. ఆ కోవలోకి చెందినదే అంతస్తో చిత్రంలోని సుశీల పాడిన నిన్ను వీడనే నేయడను నేను. సుశీల కంఠంలో సస్పెన్స్ మెయింటైన్ చేశారు.

ఆదుర్తి సుబ్బారావు నూతన తారలతో 1965లో రూపొందించిన చిత్రం తేనె మనసులు. అందులో ఇద్దరు కథానాయకులు సుకన్య సంధ్యారాణి. వాళ్ళిద్దరికీ పెళ్లి చూపులు అయ్యాయి, పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు వాళ్ళిద్దరి ఊహల్లో ఆ పెళ్లి చూపుల నాటి మధుర స్మృతులను గుర్తు చేస్తూ ఆకాశంలోని చందమాను ఉద్దేశిస్తూ ఇద్దరు పాటలు పడుకుంటారు. ఇద్దరికీ ఒకే సుశీల పాడటం విశేషం.

జానపద చిత్రాల్లో తలమానికి ఇంకా చెప్పుకోదగ్గది కంచుకోట. నిర్మాత యు విశ్వేశ్వరరావు, దర్శకుడు సీఎస్రావు. ఆ చిత్రంలో హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, దేవిక. వారిద్దరి మీద చిత్రీకరించి హాయి గెలిపే గీతం లేదు లేదనే ఎందుకునేవో ఉన్నది దాస్తావు.

జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం చేపట్టిన తర్వాత తొలి చిత్రం దసరా బుల్లోడు, మణి చిత్రం బంగారు బాబు. ఈ బంగారు బాబు ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ అనే ఆంగ్ల చిత్రానికి ఆధారం. అందులో చాలా హుషారైన పాట. నాగేశ్వరరావు, వాణిశ్రీ బ్రహ్మాండంగా కంపోజ్ చేశాడు డాన్స్ మాస్టర్ హీరాలాల్. ఆ పాట చంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదీయ. అసలు జిమ్మదీయ పద ప్రయోగం ఏమిటంటే ఎంతో అద్భుతం, ఎంతో రొమాంటిక్గా ఉంటుంది. చాలా గిలిగింతలు పెట్టి ఆ గీతాన్ని విందాం.

కెవి మహాదేవన్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన అపురూప చిత్రం కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో డి రామానాయుడు నిర్మించిన ప్రేమ్నగర్. కథానాయకుడు సంస్కారవంతుడు, అయితే వ్యసనాల వల్ల దారి తప్పాడు. శృతిపక్వమైనటువంటి వీణతో అతని జీవితాన్ని పోలుస్తూ ఆ వీణ దుమ్ము ధూళితో ముగిపోయిందని, దాన్ని తీసి సంస్కరిస్తే అది బాగుపడుతుందని కథానాయకి భావిస్తూ ఆ భావాలనే వీణ మీద పరికిస్తుంది. దీనిలో హీరో మీద రియాక్షన్ వర్కౌట్ చేస్తారు. ఆ గీతం చక్కగా మనల్ని కదిలించేటటువంటి ఎవరో రావాలి గానంతో సుశీల, అభినయంతో వాణిశ్రీ ప్రాణం పోశారు.

0: దేవదాస్ చిత్రంలో జగమేమాయా అనే సూపర్ హిట్ సాంగ్లో సముద్రాల వారు కావడి కొయ్యేనోయ్ కొండలు మన్నేనోయ్ కనుగుంటే సత్యం ఇంతేనయ్యా అన్నారు. ఆ భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేమనగర్లో మనసు గతి ఇంతే అనే పాట రాశారు ఆత్రేయ గారు. అందులో ఆ సముద్రాల స్ఫూర్తితో రాసిన చరణం గమనించండి. అంతా మట్టేనని తెలుసు, ఇది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించుటలో ఉన్న సుఖం ఎవరికి తెలుసు అంటూ విఫల ప్రేమలోని సారాంశాన్ని వివరించారు.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి భార్యా బిడ్డల చిత్రంలో అక్కినేని జయలలిత హీరో హీరోయిన్లు. వారిద్దరి మీద చిత్రీకరించినటువంటి రొమాంటిక్ సిగ్నల్స్ తో కూడిన గీతం ఆకులు పోకలు ఇవ్వద్దు. అందులో చక్కటి చరణం, ఎర్రని పెదవని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు. దీని విశ్లేషణ గమనించండి. ఘంటసాల అక్కినేనికి పాడగా జయలలితకి రొమాంటిక్ భావ లలితంగా ఉండేలాగా గానం చేశారు ఎల్ఆర్ ఈశ్వరి.

1972లో ఎద్దనపూడి సులోచనాలనే నవల విజేత ఆధారంగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం విచిత్ర బంధం. అందులో దీపావళి పండుగ సందర్భంగా హీరో హీరోయిన్లు సంధ్యా మాధవ్ అంటే వాణిశ్రీ అక్కినేని వారిద్దరూ కూడా ఆ బృందం మీద చిత్రీకరించిన గీతం చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి.

ప్రణయ రంగంలో, ప్రేమ పారవశ్యంలో అందమైన అనుభూతికి అనువైన ప్రక్రియ ముద్దు. ముమ్మమ్మ ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? తర్వాత ముద్దులకు చిన్నది, ముచ్చటగా ఉన్నది, అలాగే ముద్దొచ్చింది. ఇటువంటి ముద్దు పాటలు అన్నిటికీ కూడా ప్రేరణ ఆచార్య ఆత్రేయ దాగుడుమూతల చిత్రానికి రాసినటువంటి అడగక ఇచ్చిన ముద్దే ముద్దు. ఇందులో ఒక శరణమండి, చక్కటి ప్రయోగం. పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చలి నవ్వే జంటకు ముద్దు, చెట్టు చేమ జగతికి ముద్దు, నువ్వు నేను ముద్దుకు ముద్దు. అయితే సెన్సార్ వాళ్ళు నువ్వు నేను ముద్దుకు ముద్దు అనే మాటని అబ్జెక్ట్ చేశారు. అప్పుడు ఈ చివరికి నువ్వు నేను అని ఊహములతో సరిపెట్టారు రీమిక్స్ చేసి. ఆ గీతం వినండి.

అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన తర్వాత అందులో చిత్రీకరించిన తొలి చిత్రం రామానాయుడు నిర్మించిన సెక్రటరీ. ఎద్దనపూడి సులోచనాలని నవల ఆధారం. దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారు. విషాద గీతాలు పాడటంలో ఘంటసాలకి వారసుడు అనిపించుకున్నారు రామకృష్ణ. ఆయన పాడినటువంటి విషాద గీతం మనసు లేని బ్రతుకొక నరకం.

0: విన్నారుగా, ఆచార్య ఆత్రేయ కెవి మహాదేవన్ కాంబినేషన్లో వచ్చిన మృదుమధువైనటువంటి మధుర గీతాలు. మరో కార్యక్రమంలో మరికొన్ని గీతాలను ఆస్వాదిద్దాం. అంతవరకు సెలవు.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురమ విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:43 ఈ ప్రచారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రచారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.